ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకి నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 21వ తేదీ, ఆదివారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారానికి శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. శుభోదయం శ్రోతలకు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నిలయంలో సమయం 5:58 దాటి 25 సెకండ్లు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఇంతవరకు మీరు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోల్కతాలో పాల్గొన్న కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

0: योग दिवस का आयोजन किया गया। इस बार की थीम योग फॉर हेल्दी एजिंग। आपने आकाशवाणी दिल्ली के माध्यम से ये प्रसारण सुना। मार्गदर्शन रहा मनीषा जैन का, प्रस्तुतकर्ता थे प्रमोद कुमार वत्स। मैं नीलम मलकानी अपने साथी कमेंटेटर कौशिक रॉय के साथ, और साथ ही हमारे दो विशेषज्ञ जो इस कार्यक्रम में शामिल हुए, डॉक्टर प्रतिमा योग मुरारजी देसाई राष्ट्रीय योग संस्थान से, आप वहां पर सलाहकार डॉक्टर प्रतिमा वशिष्ठ, और परम प्राण योग संस्थान के संस्थापक गुरु मुनेश सिन्हा, आप दोनों का बहुत बहुत धन्यवाद करती हूं। सभी को एक बार फिर से अंतर्राष्ट्रीय योग दिवस की शुभकामनाएं देते हुए इस विशेष प्रसारण से अब अनुमति लेती हूँ। नमस्कार।
1: नमस्कार।
2: अभी आप रेड रोड कोलकाता पश्चिम बंगाल से 12वें अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी की गरिमामयी उपस्थिति में आयोजित हुए सामूहिक योग प्रदर्शन का आंखों देखा हाल सुन रहे थे। विवरण दे रहे थे नीलम मलकानिया हिंदी में और कौशिक रॉय अंग्रेजी में। कार्यक्रम में आमंत्रित विशेषज्ञ थे परम प्राण योग संस्थान के संस्थापक गुरु मुनीश सिन्हा।
3: మీరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా రెడ్ రోడ్ నందు యోగా సాధనా కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8 గంటలుగా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం హిందీలో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: Times, reveals the Indian Express. And finally, the ASI has made significant discoveries at Rakhigarhi, perhaps the largest site of the Indus Valley civilization, with the recovery of 8 skeletons and pottery offerings, reports the Tribune. DNA testing is underway. And with that, it's back to you, Sunil.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. International Yoga Day being celebrated across the globe today. Prime Minister Narendra Modi leads the nation in practicing common yoga protocol from historic Red Road in Kolkata. Prime Minister to also commission 3 indigenously built Indian Navy platforms, INS Dunagiri, INS Sanshodhak and INS Agra in Kolkata today. National Testing Agency to conduct NEET UG re-examination in India and abroad this afternoon. 3 Indian flagged crude oil tankers carrying over 8.6 lakh metric tons of cargo successfully crossed Strait of Hormuz. IMD issues red alert for extremely heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in cricket, India A to take on Sri Lanka A in tri-series final in Dambulla this morning. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. హలో మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి, పెద్దరాయుడు ఈ చిత్రం కోసం జేసుదాసు చిత్ర ఆలపించిన శ్రీహర్ష గీతం, సంగీతం కోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కోమల, జయేందర్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరు ఎర్రగట్టుగుట్ట నుండి కోరుతున్నారు.

0: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీ కోసం కాదు దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పేయ్ బై బై.
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: వరంగల్ కాశిబుగ్గ నుండి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, శివకృష్ణ, దీప్తి మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట హాయ్ నాన్న. ఈ చిత్రం కోసం హేషమ్ అబ్దుల్ వాహం ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం.
6: వచ్చి ఓటర్ ఇను

మహబూబ్ నగర్ నుండి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, విశ్వాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట ధర్మదాత. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం చలపతిరావు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: కార్యక్రమంలో తర్వాత పాట బాయ్స్ ఈ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో కార్తీక్ చిత్ర ఆలపించిన ఏఎం రత్నం గీతం ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, పరశురాములు, పద్మ, రేణుక, దేవి, రవి, రేష్మ చీర్లవాంచ గ్రామం నుంచి కోరుతున్నారు.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి యానిమల్. ఈ చిత్రం కోసం సోను నిగమ్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ నుండి జనార్దన్, పద్మావతి, నిక్షిత, లేఖన, ప్రియాంక, లీలామాధవ్, వేణుగోపాల్ మరియు వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరు కోరుతున్న పాట ప్రేమంటే ఇదేరా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం రమణ గోగులా.

నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. ఈ చిత్రం కోసం టిప్పు ఆలపించిన సిరివేణల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సర్దుబాటు అయింది.
2: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
2: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
3: ఆర్బీఐ చెబుతుంది,
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి త్రిమూర్తులు గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, భాగ్యశ్రీ, సూర్యభార్గవి మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట మగమహారాజు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రమణ ఆలపించిన వేటూరు గీతం, సంగీతం చక్రవర్తి.

0: తక్కువ వడ్డీ లోను కావాలా? నేను యాప్ ద్వారా
1: నంద్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుండి సర్దార్ అనుల మోహన్ నాగగుప్త మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట కలర్ ఫోటో. ఈ చిత్రం కోసం కాలభైరవ ఆలపించిన గీతం, గీతరచన కిట్టు, సంగీతం కాలభైరవ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి అమరన్. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం జీవి ప్రకాష్ కుమార్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు పెండియాల భాగ్యలక్ష్మి, సత్యనారాయణ, రాధిక, రవి, నర్మద, సురేష్, శ్రీనవ్య, ప్రమోద్, సరస్వతి, విశ్వనాథం. వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

కార్యక్రమంలో చివరి పాట పుష్పాటు. ఈ చిత్రం కోసం శ్రేయ ఘోషాల్ ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుండి మాధవి, ఆంజనేయులు మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఇదే పాటను వినిపించమని కోరుతున్న మరికొంతమంది శ్రోతలు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి ఖ్యాదర్ వీరేష్, విశ్వేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ, సంయుక్త, వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

ఇంతవరకు మీరు హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కూరిన సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో విద్యార్థి జీవితం, యోగాతో విజయపథం, ఓదెల నరేందర్ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ముఖాన మొటిమల
3: సైబాల్,
2: గజ్జా బొబ్బల
3: సైబాల్,
2: నడుగులో తామరా
3: సైబాల్,
2: బురద పుల్ల
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు వినండి విద్యార్థి జీవితం, యోగాతో విజయపథం, ఓదెల నరేందర్ గారి ప్రసంగం.
6: ఆకాశవాణి వరంగల్ ప్రేక్షకులకు ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ జీవన విధానం ఆదర్శం, అద్భుతం, ఆచరణీయం. వేదకాలం నుండి భారతీయ సనాతన ధర్మంలో అనేక సంస్కృతులు మేళవింపు జరిగి మానవ సమాజం యొక్క, అలాగే ఈ ప్రపంచ

ప్రపంచం యొక్క విశ్వం యొక్క మంచిని కోరుకునేటువంటి స్వభావాన్ని మానవులకు అందించేటువంటి సాంస్కృతిక లక్షణాలు ఉన్నటువంటి భారత సంస్కృతిలో భాగంగా యోగా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. యోగా అంటే చాలా నిర్వచనాలు ఇచ్చారు. యోగ సూత్రంలో పతంజలి గారు కూడా చాలా చక్కగా వివరించారు. యోగా మానవ శరీరాన్ని, మనస్సును, ఆత్మను సంయోగం చేసి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందడమే యోగము అంటారు. ఈ యోగను పతంజలి గారు అష్టాంగ మార్గాన వివరించారు, అంటే 8 భాగాలుగా వివరించారు. యోగా నిర్వహణలో శారీరక దృఢత్వాన్ని, అలాగే మానసిక పరిపక్వత్వాన్ని, అలాగే సామాజిక చైతన్యాన్ని, అంతేకాకుండా మానవ జీవనాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం వసుదైక కుటుంబం, అంటే ఈ ప్రపంచమంతా ఒక కుటుంబంగా భావించినటువంటి గొప్ప గుణమున్నటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. దానిలో భాగంగానే మన భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో 177 దేశాల ఆమోదంతో మన యోగాని అంతర్జాతీయంగా గుర్తింపును తీసుకురావడానికి కృషి చేశారు. అప్పటి నుండి 2014 ఆమోదించబడి జూన్ 21 2015 మొదటిసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నాం. ప్రపంచంలోని చాలా దేశాలు ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నాయి. ప్రపంచమంతా యోగాను గుర్తించింది అంటే ఈ యోగా వల్ల ప్రపంచానికి లాభం జరుగుతుంది అని అర్థం. యోగా వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు మనం చూసినట్లయితే శారీరక వికాసం అనేది జరుగుతుంది. శారీరక వికాసానికి మనము ఆసనాలు వేయడము, ఆసనాలు నేర్చుకోవడం అనేది చేస్తూ ఉంటే శారీరకంలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోయి శారీరకంగా ఆరోగ్యంగా మనము ఉంటాం. అలాగే మానసిక ప్రశాంతతకు ఈరోజు ప్రపంచమంతా చూస్తుంది మానసిక ప్రశాంతత కోసం. దానికి ఉపశమనం యోగా. ఈ యోగా వల్ల మానసిక రుగ్మతలు తొలగిపోయి ఒక సంతృప్తి, సంతోషము, ఆనందము అనే జీవన అంతిమ ప్రమాణాలు ఏవైతే అంతిమంగా మనం సాధించవలసుకునేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం యోగ ద్వారా పొందొచ్చు అని మన యోగులు గ్రహించి ఆ వారసత్వంగా మనకు ఇచ్చారు. ఈ యోగాను నిర్వహించడం వల్ల ఆధ్యాత్మిక ఆనందము అలాగే మానసిక వికాసం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మానవ వికాసంలో యోగా పాత్ర. మానవ వికాసాన్ని గనక మనం చూసినట్టయితే మానవుడు పుట్టినప్పటి నుండి తన మరణం పొందే వరకు వివిధ దశలలో తన జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. నేటి బాలలే రేపటి పౌరులు, అంటే ఈ సమాజం బాగుండాలి అంటే పౌరులు బాగుండాలి అనే నానుడి మనం విన్నాం. మరి ఆ సమాజం బాగుండాలి అంటే, ఆ పౌరులు బాగుండాలంటే ఆ పౌరుల యొక్క బాల్య జీవితం కూడా బాగుండాలి. మొక్కై వంగనిదే మ్రాణయ వంగుడా అన్నట్టుగా పిల్లలలో స్వయం క్రమశిక్షణ బాల్య దశ నుంచే గనక అలవడినట్లయితే అది వారి భావి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక పిల్లలలో బాల్య దశలోనే క్రమశిక్షణ, స్వయం క్రమశిక్షణ, ఆరోగ్యము, సామాజిక అవగాహన, ఆధ్యాత్మిక అవగాహన పిల్లలలో మనం కలిగించినట్లయితే భావి సమాజము కూడా ఆదర్శవంతమైనదిగా మనకు కనబడుతుంది. మరి పిల్లలలో ఈ అంశాలను మనం నెలకొల్పాలంటే ఏం చేయాలి? ముందుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పిల్లలకు మనం యోగాను గనక, యోగాభ్యాసాన్ని గనక చిన్నతనములోనే పిల్లలకు పరిచయం చేసినట్లయితే పిల్లలలో శారీరక వికాసం జరుగుతుంది, అలాగే మానసిక పరిపక్వత వస్తుంది. ఈ రెండు ఉన్నాయనుకోండి, పిల్లల యొక్క ప్రగతి అద్భుతంగా మనకు కనబడుతుంది. మరి పిల్లలలో యోగాను ఎలా పరిచయం చేస్తాం? ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా యోగాను తప్పనిసరిగా నేర్పించాలి అనే ఒక నియమము కూడా ఉంది. కొన్ని ప్రధానమంత్రి గారి పిఎం శ్రీ స్కూల్స్ సెలెక్ట్ అయినటువంటి ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా యోగా కార్యక్రమాన్ని, యోగా తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుంది? ఇలా నిర్వహించడం వల్ల భవిష్యత్తులో సమాజాన్ని నిర్వహించవలసినటువంటి వ్యక్తులు పరిపూర్ణులై సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చెంది ఈ సమాజంలోకి అందించబడతారు. కనుక పిల్లలలో గనక మనం యోగాను పరిచయం చేసినట్టయితే, పిల్లలకు యోగాను పరిచయం చేసినట్లయితే శారీరక ఎదుగుదల జరుగుతుంది. వివేకానందుల వారు అంటారు కదా, నాకు 100 ఇవ్వండి. ఎలాంటి వారిని? ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న 100 ఇవ్వండి, ఈ ప్రపంచాన్ని మారుస్తా అన్నాడు. దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇనుప కండరాలు కలిగిన వ్యక్తులను తయారు చేయాలంటే శారీరక దృఢత్వం ఉన్నటువంటి వ్యక్తులను తయారు చేయాలి. మరి మన ప్రాచీన సాంప్రదాయాలు

ప్రాచీన సంస్కృతి ఇచ్చిన గొప్ప వరం యోగా. ఈ యోగాలో ఏం చేస్తున్నాం మనం? యమ నియమాలతో పాటు ఆసనాలను చేస్తూ మన శరీరాన్ని దృఢంగా ఉంచుకుంటున్నాం. వారు ఏమన్నారు నెక్స్ట్? వజ్ర సంకల్పం. మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తులను తయారు చేయాలి. అంటే మనం యోగాలో కనుక చూసినట్టయితే ధ్యానం, ధారణ, ఈ సమాధి, ఏవైతే ఈ స్థితులు ఉన్నాయో, ఈ అంశాలు ఉన్నాయో, వ్యక్తులలో మానసిక పరిపక్వతను తీసుకొచ్చి మానసిక దృఢత్వాన్ని పెంచి ఆత్మన్యూన్యతాభావాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం కలిగిన కొంతమంది వ్యక్తుల చరిత్రే ఈ ప్రపంచ చరిత్ర అన్నారు. అలాంటి ఆత్మవిశ్వాసం ఉన్న విద్యార్థులను తయారు చేయడానికి ఈ యోగా ఎంతో ఉపయోగపడుతుంది. శారీరక దృఢత్వం ఉంది విద్యార్థులలో, మానసిక పరిపక్వత ఉంది, ఈ రెండూ ఉన్నాయి అనుకోండి, తను నివసిస్తున్నటువంటి సమాజంలో సమాజ జీవన విధానం ద్వారా యమ నియమాలు ముందుగానే ఉంటాయి. మన కష్టాంగ యోగలో యమ నియమాల తర్వాతనే ఆసనాలకు వస్తాం. యమ నియమాలు ఏంటి? యమములు. యమములు అంటే సామాజిక నియమాలు. ఏ సమాజంలో అయితే మనం బతుకుతున్నామో ఆ సమాజంలో నా బాధ్యతకు నేను ఎలా ఉండాలి అని చెప్పేది యమములు. నియమములు, ఒక వ్యక్తిగా నేను ఎలా ఉండాలో ఆ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశాలను, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పేది నియమాలు. యమ నియమాల తర్వాత మనం చేసేది ఆసనాలు. అంటే చూడండి, ఈ అష్టాంగ యోగా మనిషిలోని అన్ని భావాలను, అన్ని భాగాలను అభివృద్ధి పరుస్తూ ఒక సంపూర్ణ మానవునిగా తయారు చేయడానికి ఈ యోగా ఎంతో ఉపయోగపడుతుంది. మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే తల్లిదండ్రులకు విద్యార్థులు వాళ్ళ ప్రగతి పదంలో పయనించడానికి, విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి, మెరుగైన ఫలితాలు సాధించడానికి చాలా ఇక్కట్లను పడుతున్నట్టుగా మనం గ్రహిస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లల యొక్క అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు, అనేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆధునిక ప్రపంచంలో మనిషి సమయానికంటే వేగంగా పరిగెత్తాలని ప్రయత్నం చేస్తూ విజయాన్ని సాధించాలనే కాంక్షతో అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో మనిషి అలసిపోయి ఆందోళన చెంది మానసిక ప్రశాంతత నశించిపోతుంది. కావున ఈ మార్కుల ప్రపంచంలో, ఈ ర్యాంకుల ప్రపంచంలో అలసిపోయిన పిల్లలకు మానసిక ప్రశాంతత లేని పక్షంలో ఆత్మన్యూన్యతాభావం పెరుగుతుంది. దానివల్ల విద్యార్థుల యొక్క ప్రగతి అనేది కుంటుపడడానికి అవకాశం ఉంది. అంతేకాదు, విద్యార్థుల యొక్క జీవన విధానం మీద దుష్ప్రభావాన్ని కూడా చూపెట్టడానికి ఆస్కారం ఉంది. మరి ఈ దుష్ప్రభావాల నుంచి విద్యార్థులను బయటపడేయాలి, వారిని మెరుగైన సమాజ పౌరులుగా మార్చాలి అంటే మనం యోగా ద్వారా చేయవచ్చు. ఉదయమే విద్యార్థులకు పాఠశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లలు వ్యాయామంగా ఉపయోగపడుతుంది. అలాగే యోగా ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్య సూచని అది. దీని ద్వారా విద్యార్థులలో శారీరక, మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. దీని ద్వారా పిల్లలలో సాధించాలనే ఒక తపన, అంతేకాకుండా శారీరక అలసట అనేది తగ్గిపోయి ఎలాంటి రుగ్మతలు లేకుండా, ఎలాంటి వ్యాధులు రాకుండా మంచి ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని కలిగి విద్యార్థులు ఎదుగుతారు. అలాగే విద్యార్థుల మీద ఆధునిక కాలంలో పడుతున్నటువంటి ఏదైతే ప్రభావాలు ఉన్నాయో వాటి నుండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోదలుచుకుంటే ఈ మొబైల్ వాడకం అనేది అలా ప్రతి ఇంట్లో పెద్ద ఒక సమస్యగా మనందరం కూడా భావిస్తున్నాం. ఇప్పుడు విద్యార్థికి ఎక్కడైతే సమయం దొరుకుతుందో అక్కడ మొబైల్ పొందడానికి ఆస్కారం ఉంది. అంటే విద్యార్థికి నచ్చాలి, ఆ పిల్లవాడికి చేసే పని నచ్చాలి. నచ్చడం వల్ల విద్యార్థి ఏం చేస్తాడంటే దానిని ఇష్టంగా చేస్తాడు. మనం యోగాను కనుక మనం పరిచయం చేశాడు అనుకోండి, ఇది ఒక ఎక్సర్సైజ్, దీనివల్ల నాకు బాడీ అంటే నా శరీరం అభివృద్ధి జరుగుతుంది, అలాగే నాకు ఒక మానసికంగా సంతృప్తినిస్తుంది అనే భావాన్ని కనుక పిల్లలకు మనం అర్థం చేసినట్లయితే పిల్లవాడు సంతోషంగా ఈ యోగా చేయడానికి ఉత్సాహాన్ని చూపుతారు. దీని ద్వారా ఏమవుతుంది, ఉదయము సాయంత్రము తనకున్న ఖాళీ సమయాన్ని ఫోన్లు చూడకుండా యోగా ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాని ద్వారా విద్యార్థులు, పిల్లలు మానసికంగా పరిపక్వతం చెందుతారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ నూతన జీవన విధానంలో ప్రతిదీ మన మెదడు మీద ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే ముఖ్యంగా పిల్లలలో ఈ వీడియో గేమ్స్ ఆడడం కానీ, లేకుంటే కొన్ని రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చూడడం ద్వారా విద్యార్థులలో మెదడు మీద కొంత ప్రభావం అనేది చూపెడుతుంది. సో దానివల్ల దుష్ప్రభావాలు జరగకుండా ఉండడానికి విద్యార్థులకు ధ్యానము, మెడిటేషన్ లాంటివి మనం పరిచయం చేసినట్లయితే, మనం నేర్పించినట్లయితే వాటి నుంచి దూరమయ్యి ఒక ప్రశాంత

0: ప్రశాంతమైనటువంటి మానసిక స్థితిని కలిగిన పిల్లలుగా మనం తయారు చేయవచ్చు. అంతేకాదండి, ఎప్పుడైతే మన మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మన జ్ఞాపక శక్తి పదింతలు పెరుగుతుంది. ఇలా చాలామంది చెప్తారు, మీ పిల్లవాళ్ళ జ్ఞాపక శక్తి పెంచడానికి మా దగ్గర ఈ సాఫ్ట్వేర్ ఉంది, మా దగ్గర ఆఫ్సర్. మనకు ప్రపంచానికి ఇచ్చిన సాఫ్ట్వేర్ అండి ఇది, గొప్పది. మన సనాతన ధర్మంలో యోగులు ఆచరించి దాని ప్రభావాన్ని పరిశీలించి ఆ తర్వాత దాని ప్రయోజనాన్ని గ్రహించి ముందు తరాలకు అందివ్వాలనే సదుద్దేశంతో ఇది మన సంస్కృతిలో భాగం చేశారు. కనుక ఈ ధ్యానాన్ని, మెడిటేషన్ని, ఆసనాలని, ప్రాణాయామాన్ని మనం పిల్లలకు గనక నేర్పినట్లయితే పిల్లలలో విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తి పెరగడానికి ఆస్కారం ఉంది. ఇట్స్ ఎ సైంటిఫిక్ ప్రూఫ్. చాలామంది రీసెర్చ్ చేసి కూడా చెప్పారండి. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ప్రతిదీ మన మెదడు స్వీకరిస్తుంది. ఆ స్వీకరించినటువంటి జ్ఞానం జ్ఞాపకంగా మన మైండ్లో నిలుస్తుంది. కనుక పిల్లలలో యోగాను కనుక పరిచయం చేసినట్లయితే శారీరక పరిపక్వత జరుగుతుంది, మానసిక పరిపక్వత జరుగుతుంది. ఈ రెండూ ఉన్నాయనుకోండి, మానసిక పరిపక్వత జరిగిందనుకోండి, ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలి అనే లక్షణాలు తెలిస్తే సమాజ విలువలు కూడా పిల్లవాడికి ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. పాఠశాలలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా పిల్లలలో శారీరక దృఢత్వము, మానసిక పరిపక్వత, సామాజిక అవగాహన, అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా మెరుగుపడతాయి. కనుక ప్రతి పాఠశాలలో తప్పకుండా విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్ ఎలా అయితే కంపల్సరీగా రెండు రెండు మూడు మూడు క్లాసులు చెప్తున్నామో అదే విధంగా విద్యార్థులకు యోగా అలాగే మిగతా వ్యాయామ కార్యక్రమాలు కూడా నిర్వహించడం వల్ల లాభం జరుగుతుంది. ఒక మేలు రకమైనటువంటి భావి భారత పౌరులను మనము తయారు చేయగలుగుతాం. కొఠారి గారు చెప్తుంటారు, దేశ భవిష్యత్తు నాలుగు గోడల మధ్య తరగతి గదిలో నిర్మితమవుతుందని. మరి ఆ దేశ భవిష్యత్తు ఆరోగ్యంగా మానసిక దృఢత్వం కలిగి ఉండాలి అంటే ఆ తరగతి గదిలో యోగాను మనం పరిచయం చేయాలి. ఈ యోగా వల్ల మనం పిల్లలకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చు. చాలామంది చెప్తుంటారు ఆత్మవిశ్వాసం నశించింది పిల్లలలో, అందుకే మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో ఆ రిజల్ట్స్ వచ్చిన 3 డేస్ మీరు చూడండి న్యూస్ పేపర్లో కానీ ఎక్కడ కానీ, పిల్లలు పాపం చాలామంది పిల్లలు ఆ మార్క్స్ కానీ ర్యాంకులకు కానీ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు గ్రహించలేకపోతారు, దాన్ని స్వీకరించలేకపోతారు. మరి అది స్వీకరించాలంటే వాళ్ళకు కావాల్సిన స్థితి ఏంది? ఒక ఆత్మస్థైర్యం రావాలి. ఆత్మస్థైర్యం ఎలా వస్తుంది అంటే ఎప్పుడైతే వ్యక్తి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటాడో ఏ సమస్యనైనా లేదు ఏ సందర్భాన్నైనా స్వీకరించేటువంటి శక్తిని కలిగి ఉంటాడు. అలాంటి పిల్లలను మనము తరగతి గదిలో తయారు చేయాలి. కావున తల్లిదండ్రులందరూ కూడా తప్పకుండా ఏ విధంగా అయితే మనం మ్యాథ్స్, ఫిజిక్స్ గురించి ఆలోచిస్తున్నామో అదే విధంగా ఇది కూడా పిల్లవాడి జీవితానికి అవసరమైన ఒక గొప్ప సబ్జెక్టుగా మనం భావించి విద్యార్థులకు యోగాను పరిచయం చేస్తూ వారితో పాటు మనం చేస్తే, అంటే ఎందుకంటే విద్య అనేది ముఖ్యంగా మనం సిద్ధాంతాలలో మనం చూసినప్పుడైతే అనుకరణ ద్వారా విద్య మనం చూస్తుంటాం. ఇంట్లో ఆ తల్లి తులసి చుట్టూ తిరుగుతూ నమస్కరిస్తూ ఉంటే ఆ కూతురు తల్లి చుట్టూ తిరుగుతూ నమస్కరిస్తుంది. ఇక్కడ ఎవరూ ఏమి చెప్పలే, ఎవరూ ఏమి నేర్పలే. మరి ఎందుకు అమ్మాయి చేస్తుంది అంటే జస్ట్ మా అమ్మ చేస్తుంది అది మంచిదే కాబట్టి నేను కూడా చేయాలి, మా అమ్మ చేస్తుంది కాబట్టి నేను చేయాలి. సేమ్ అట్లనే యోగాను చెప్పడం కంటే మనం చేయడం వల్ల పిల్లలు చూసి ఆచరించడం అనేది జరుగుతుంది. కనుక ఆచరణ ద్వారా, అనుకరణ ద్వారా విద్య అనేది మొదలవుతుంది. కనుక ఈ యోగాను మనందరం కూడా ప్రతి తల్లిదండ్రులు నేటి నుంచి ఒక సంకల్పాన్ని తీసుకుందామండి. ఏమి? ఈ రోజు నుంచి నేను అలాగే నా పిల్లలు తప్పకుండా నాకు సమయం ఉన్నప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ మనకు వీలైన సందర్భంలో కొన్ని ఆసనాలు లేదు కొంతసేపు మెడిటేషన్ మనం ఈ రోజు నుంచి ప్రారంభిద్దాము. తప్పకుండా మన చిన్నారులను ఒక అద్భుతమైనటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి భావి భారత పౌరులను తయారు చేసి ఈ దేశానికి గొప్ప వ్యక్తులను అందిస్తాము. సర్వే జన సుఖినో భవంతు.
1: ఇంతవరకు మీరు విద్యార్థి జీవితం యోగాతో విజయపథం ఓదెల నరేందర్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
3: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆర్జించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాలు

0: వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇప్పుడు సినీ గీతం విన్నాం, ఢమరుకం. ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో గోపికా పూర్ణిమ ఆలపించిన చంద్రబోస్ గీతం.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: సీతారామయ్య గారి మనవరాలు ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన వేటూరు గీతం సంగీతం కీరవాణి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. అనంతరం 10 గంటల 10 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ముందుగా వినండి ప్రాంతీయ వార్తలు.

ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం చంటబ్బాయి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వేటూరి రచన, చక్రవర్తి సంగీతం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇప్పుడు వినండి ఆలాపన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

0: లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:10 కు వస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునర్పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన ఉదయపు యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక వేదిక వద్ద జరిగిన కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్లో పాల్గొన్న నరేంద్ర మోదీ వేలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక గల రోజుగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయస్సు వారికైనా పరిమితం కాదని, మానవ స్ఫూర్తి అభివ్యక్తి అని మోదీ అన్నారు.
1: भारत में हिमालय से लेकर हिंद महासागर तक, पूर्वोत्तर और पूरब में बंगाल से लेकर पश्चिम में सौराष्ट्र तक पूरा देश योग की ऊर्जा से, चैतन्य से भरा हुआ नजर आ रहा है. पूरा विश्व एक दूसरे से जुड़ा हुआ नजर आ रहा है और यही तो योग की ताकत है. योग सबको जोड़ता है. मैं इस अवसर पर पूरे विश्व को, संपूर्ण मानव समुदाय को अंतर्राष्ट्रीय योग दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूं.
0: యోగ మనల్ని సమతూకంతో కూడిన పద్ధతిలో జీవించడానికి, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని పొందే మార్గాన్ని కనుగొనడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. 20 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 40 ఏళ్ల వయసులో మరింత ఫ్లెక్సిబుల్గా ఉండాలని, 30 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 50 ఏళ్ల వయసులో మరింత శక్తి కలిగి ఉండడమే మన లక్ష్యం కావాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యోగాను మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని, కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని కూడా ఆయన అన్నారు.
1: యోగ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కళా సిఖాతా హై. యోగ హమే డూ ఆర్ డోంట్ సిఖాతా హై. ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య హమారా స్వభావ్ బన్ జాతా హై. సాథియో, యోగ కేవల్ హమారే శారీరిక స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా. యోగ మానసిక స్వాస్థ్య సే శారీరిక స్వాస్థ్య కా మార్గ్ దిఖాతా హై.
0: ప్రభుత్వం 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా ఈ ఏడాది ప్రచారం చేసిన యోగా 365 అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందిందని మోదీ చెప్పారు. 2015 అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధానమంత్రి న్యూఢిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూర్, న్యూయార్క్, శ్రీనగర్, విశాఖపట్నంతో సహా వివిధ ప్రాంతాల నుంచి యోగా దినోత్సవానికి నాయకత్వం వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు కూడా యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో భారత్ సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని, దాని శాశ్వత యోగా సంప్రదాయాలతో ముడిపెడుతూ 100 ప్రతిష్టాత్మకమైన పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, హైదరాబాద్, సిల్చర్తో సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వేడుకల్లో అపూర్వమైన ప్రజాభాగస్వామ్యానికి నిదర్శనంగా యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా

వ్యవస్థలు నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతర్జాతీయంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సమన్వయంతో విదేశాల్లో 210కి పైగా భారత రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో జరుగుతున్న యోగా సెషన్లలో పలువురు కేంద్ర మంత్రులు, సంస్థలు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు శాంతిపదిలో జరిగిన యోగా వేడుకలకు హాజరయ్యారు. యోగా అనేది ఏ ఒక్క దేశానికో పరిమితం కాకుండా మానవాళి శ్రేయస్సు కోసం ప్రపంచమంతా ఆచరించే పద్దతిగా మారాలని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో నెహ్రూ పార్క్లో జరిగిన యోగా సెషన్లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు. భారతదేశంలో నార్వే రాయబారి మే ఎల్లిన్ స్టెనర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో యోగా దినోత్సవంలో పాల్గొనగా ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కూడా క్రీడల మంత్రితో కలిసి యోగా సెషన్లో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

0: కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో యోగా దినోత్సవంలో పాల్గొనగా ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కూడా క్రీడల మంత్రితో కలిసి యోగా సెషన్లో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా దినోత్సవానికి ఒకరోజు ముందుగానే నిన్న పలు పాశ్చాత్య దేశాల్లో యోగా ప్రేమికులు పెద్ద సంఖ్యలో యోగాసనాలను అభ్యసించారు. కెనడాలోని టొరంటోలో జరిగిన భారీ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొనగా బ్రెజిల్లో, డెన్మార్క్లో, సౌదీ అరేబియాలో, వాషింగ్టన్ డీసీలో కూడా యోగా దినోత్సవ వేడుకలు జరిగినట్లు వార్తలందాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఈరోజు జరుగుతుంది. భారత్లో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 22,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో జరుగుతోంది. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను నిష్పక్షపాతమైన, సజావైన, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. అబ్జర్వర్లు, కోఆర్డినేటర్లు, పోలీస్ బలగాలు, అడ్మినిస్ట్రేటర్లతో సహా 2.5 లక్షల మందికి పైగా సిబ్బందిని పరీక్ష నిర్వహణ కోసం రంగంలోకి దించారు. తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి, అవకతవకలు నిరోధించడానికి ఎన్టీఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కూడా చురుగ్గా పర్యవేక్షిస్తోంది. నీట్ పరీక్ష ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపైన చర్చలు జరిపి పరస్పరం అభిప్రాయాలు పంచుకోనున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గేవార్ను ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమం అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపజేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవార్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని, ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. ఈరోజు దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. బీహార్, ఒడిషా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దంబుల్లాలో ఈవేళ జరగనున్న త్రైపాక్షిక క్రికెట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుతో ఇండియా ఏ జట్టు తలపడుతుంది. భారత కల్మానం ప్రకారం ఈ మ్యాచ్ 10:00 ప్రారంభమైంది. గత మ్యాచ్లో ఎదురైన చేదు పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఇండియా ఏ జట్టు ఈ ఫైనల్లో శ్రీలంక ఏపై పైచేయి సాధించాలని చూస్తోంది. విశేషాలు మరొకసారి. ఈరోజు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మధ్యాహ్నం జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి హిట్లర్ చిత్రం కోసం మనో, సుజాత, సంగీత, రేణుక కలిసి పాడిన పాట భువనచంద్ర సాహిత్యం కోటి సంగీతం.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి బిగ్ బాస్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట బప్పి లహరి సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: నాన్నా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్లో టైం 10:33 అవుతుంది. అప్పుడే వచ్చేసాడు రంజిత్. ఏం రంజిత్,
5: ఎట్లున్నావు? గంగాప్రసాద్,
4: బాగున్నా. బాగున్నా,
5: సూపర్.
4: ఏం సంగతి, ఆసనాలు వేస్తున్నావు?
5: అంటే ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కదా.
4: ఇక్కడ ఎలా ఆసనాలు?
5: అంటే ఒక 2-3 ఆసనాలు మనకు 10 నిమిషాలు మనం కేటాయించిన.
4: ఓకే,
5: మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్త్కి హెల్త్.
4: ఏ ఆసనం ఇష్టం నీకు?
5: నాకు నిద్రాసనం,
4: శవాసనం.
5: యా,
4: సో
5: అదంటారా? నాకు ఆసనాలు వేయడం తెలుసు, కానీ దాన్ని ఏమంటారు అనేది కొంచెం.
4: ఆఫ్ కోర్స్. సో ఇంకా ఏం స్పెషల్ కొత్తగా రెడీ అయ్యొచ్చు? అసలే ఫాదర్వి.
5: సో అంటే గుర్తొచ్చింది, ఈరోజు ఫాదర్స్ డే కూడా.
4: అవునా?
5: పొద్దున వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు.
4: నిజంగా ఫాదర్స్ డేనా? అంటే కన్ఫ్యూజన్ ఉంది కదా.
5: అంటే ఇది అఫీషియల్ గా చేసుకుంటారా లేదా అనేది కూడా తెలీదు. బట్ కొన్ని దేశాల్లో
4: పొద్దున్న చేసేసా ప్రోగ్రామ్.
5: అవునా?
4: అంటే ఇండియాలో జరుపుకుంటున్నారు, స్టేటస్ పెట్టుకుంటున్నారు.
5: అవునవును, అది
4: గూగుల్ కూడా చెప్తుంది.
5: అయితే మరి ఇంకా ఫాదర్ అనేది ఒక ఎమోషన్, దాన్ని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా తక్కువే కదా.
4: కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. బేసిక్గా మనం కూడా ఫాదర్స్ అయిపోయాం కాబట్టి
5: కరెక్ట్,
4: మన నాన్నల విలువ
5: మనకు
4: ఇప్పుడు తెలుస్తుంది.
5: తెలుస్తుంది.
4: సో బయట వాన కూడా పడుతున్నట్టుంది, నీకోసం ఒక మంచి పాట.
5: ఓకే, తప్పకుండా.
4: వాన పాట
5: సూపర్ అసలు.
4: ఓకే,

0: అబ్బా
1: ఎంత బాగుంది కదా సాంగ్.
0: నిజంగా
1: సో సాంగ్ అంటే గుర్తొచ్చింది, మ్యూజిక్ అనేది మన లైఫ్లో ఇమిడిపోయింది.
0: నిజంగా నువ్వు పాడతావా రంజిత్?
1: నేను నాకు పాటలు అంటే ఇష్టం, నేను స్కూల్లో కాలేజెస్లో ఇప్పటికీ పాడుతూనే ఉంటాను.
0: నేను మాత్రం బాత్రూంలో మాత్రం
1: జనాలు పాడటం అనేది ఇంపార్టెంట్.
0: అంటే అంటారు కదా రాగము రోగము లేనివాడి ప్రపంచంలో ఉన్నాడని.
1: అస్సలే
0: కదా,
1: కరెక్ట్.
0: మంచి పాట ఒకటి చెప్పు, నీకు నచ్చింది.
1: నాకు నచ్చింది అంటే ఈరోజు పాట మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాను.
0: అవును, ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నాను? మ్యూజిక్
1: మాట్లాడుకోవాల్సిందే, ఎలా వరల్డ్ మ్యూజిక్ డే.
0: అది అది సంగతి.
1: కాబట్టి ప్రతి పాటలో మీనింగ్ ఉంటుంది, రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. అయితే ఒక పాట మాకు మాత్రం చాలా ఇష్టం గంగా, ఏంటో తెలుసా? భైరవదీపం సినిమాలో
0: ఏ శ్రీ తుంబుర నారద
1: భైరవదీపం అనగానే కనిపెట్టేశాం.
0: అవును,
1: అది ఎంత కష్టతరమైన పాట కదా వింటుంటేనే.
0: అవును అవును,
1: అంటే కొన్ని పాటలు ఈజీగా మనం పాడడానికి ట్రై చేస్తాం, కానీ అది ఎంత ట్రై చేసినా అదే
0: తపస్సు చేయాలి.
1: కరెక్ట్,
0: అయినా కూడా వస్తుందన్న గ్యారంటీ లేదు.
1: లేదు లేదు, ఈ ఏజ్ లో అయితే నాకు ఇంకా డౌటే.
0: కష్టమే, ఇంకా మర్చిపో. సో నీకోసం శ్రోతల కోసం ఆ పాట వేస్తాను.
1: వావ్ సూపర్, థ్యాంక్ యూ
0: థ్యాంక్ యూ.

ಸಗ ಮ ಪ ಗ ಮ ಪ ನಿ ಮ ಪ ನಿ ಸಗ ಸಗ ಮ ಪ ಗ ಸಗ ಮ ಗ ಮ ಸಗ ಮ ಪ ಮ ಗ ರಿ ಸ ನಿ ರ ಪ ಮ ಗ ಮ

0: ఆహా, అసలు నిజంగా ఎంత కష్టమైన పాట కదా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నిజంగా ది గ్రేట్.
1: నిజంగా నిజంగా వింటుంటేనే కష్టం అనిపిస్తుంది పాడితే ఇంకెంత
0: అనుకున్నాం కదా. అసలు ఎంత కష్టతరమైన పాట.
1: అసలు ఫాదర్స్ డే అంటున్నావు కనుక ఫ్రెండ్షిప్ డే లాగా ఉంది వాళ్ళ.
0: ఎందుకన్నా గెస్ట్ అయినా
1: చెప్పు.
0: అంటే ఒక నలుగురు ఐదుగురు ఫాదర్స్ అంతా కలిస్తే ఆడ
1: ఫ్రెండ్షిప్ డేనే. కరెక్ట్ కరెక్ట్. ఒక సినిమా గుర్తుకొస్తుంది తెలుసా నాకు?
0: ఏది?
1: దళపతి.
0: దళపతి అనగానే అందులో ఒక పాట గుర్తొస్తుంది నాకైతే.
1: నేను అనుకున్న పాట నువ్వు అనుకుంటున్న పాట ఒకటేనా?
0: ఆబ్వియస్ గా ఒకటే అయి ఉంటది.
1: చెప్పే పాట చూద్దాం.
0: సింగారాల పైరుల్లో.
1: కరెక్ట్ కరెక్ట్.
0: అది అది కూడా అసలు ఇప్పుడు ఒక్కో పాట గురించి చెప్పాలంటే
1: అందులో కొన్ని లైన్స్ చెప్పు, చాలా బాగుంటాయి. ఒకటి రెండు లైన్స్ చెప్పు.
0: నాకు గుర్తునే చెప్తాను నేను. బంధాలేంటి బంధువులేంటి అని వస్తుంది.
1: అవును బాగుంటది.
0: ఇంకా
1: వద్దంటారే కొత్తదనాన్ని ముద్దంటారే పాట అలా కదా. వద్దంటారే పాత ధనాన్ని ముద్దంటారే కొత్త ధనాన్ని.
0: ఇది కరెక్ట్.
1: ఇప్పుడే పుట్టామంటూ అనుకో అంటారా కదా. చాలా బాగుంటది అసలు. రాజశ్రీ రాశారు, అద్భుతం అద్భుతం. సో ఆ పాట విందాం మరి
0: తప్పకుండా.
1: థ్యాంక్ యూ రంజిత్.
0: థ్యాంక్ యూ.

0: స్టూడియో క్లాక్ లో టైం
1: 10:54 దాటి ఇప్పుడే 55 అయింది.
0: ఇంకా రంజిత్ రైలు పట్టాలెక్కే టైం
1: 5 నిమిషాలు మాత్రమే.
0: అవును, ఏంటి ప్రోగ్రామ్స్ ఏం ప్లాన్ చేసావు ఇవాళ?
1: ఇంకా ఆల్రెడీ మనం ముందు మాట్లాడేసుకున్నాం, ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే.
0: అవును,
1: సో దాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్
0: చేసుకొచ్చావు కదా, ఇంత కట్ట
1: ఇప్పుడు తీస్తే సౌండ్ అవుతుంది. ఇంకా తర్వాత శక్తిశీలిలో,
0: అవును,
1: ఇంకా చైతన్య స్ఫూర్తిలో,
0: అవును.
1: అన్నిటికంటే ముందు ఇప్పుడు 11 కాగానే ఒక్కసారి మళ్ళీ శ్రోతలందరినీ నేను బ్యాక్ టు టైమ్ మిషన్ తీసుకెళ్తాను.
0: ఓ గ్రేట్, ఏం చేయబోతున్నావు?
1: అంటే 1980s లో 90s లో వచ్చిన సాంగ్స్ స్పెషల్ గా వినబోతున్నాం, గుర్తుకొస్తున్నాయి.
0: ఓకే ఓకే,

0: పొద్దునైతే మరి వాట్సాప్ కొంచెం ఇబ్బంది పెట్టింది.
1: ఓకే,
0: సో
1: అది ఇబ్బంది పెట్టినా పాటల విషయంలో మ్యూజిక్ విషయంలో అసలు ఏ ఇబ్బంది ఉండదు
0: ఖచ్చితంగా. సో మరి నీకు వెల్కమ్ ఈ ఇంట్లోకి వెల్కమ్ చెప్తూ ఇంటిలోకి వెల్కమ్ అంటూ పాట వేస్తున్నా.
1: ఓకే, ఇది ఏ సినిమా? మాస్టర్ సినిమా కదా?
0: ఎస్ ఎస్ ఎస్, మాస్టర్ సినిమా. రాజేష్ సౌమ్య పాడారు,
1: సూపర్.
0: చంద్రబోస్ గారు
1: అండ్
0: రాశారు, చంద్రబోస్ అండ్ దేవా మ్యూజిక్.
1: ఓ సూపర్,
0: విందాం
1: తప్పకుండా.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులను ఆదుకోవడంతో పాటు విజయ డైరీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రజాప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిర్వహించిన 2వ జాతీయ లోక్ అదాలత్లో హైకోర్టుతో పాటు వివిధ జిల్లాల్లో మొత్తం 353 బెంచ్ల ద్వారా రికార్డు స్థాయిలో 643,430 కేసులు పరిష్కారమయ్యాయి. రాజీ మార్గాల ద్వారా బాధితులకు మొత్తం 422 కోట్ల రూపాయల భారీ పరిహారం లభించింది. హైదరాబాద్ పరిధిలో భవన నిర్మాణ కూల్చివేతల వ్యర్థాలను, రోడ్లు, ఖాళీ స్థలాలు, నాలాలు అక్రమంగా పడేయడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా నగరంలో వరద ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అర్హులైన ప్రతి ఓటర్ పేరును ఓటర్ జాబితాతో నమోదు చేయాలని, అనర్హులైన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలనే ఉద్దేశంతోనే భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యమే అత్యున్నతమైన అభివృద్ధికి అసలైన నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇండియా హెల్త్ సమ్మిట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవాలయ పరిపాలనలో నైపుణ్యాభివృద్ధి, ఆధునిక నిర్వహణ విధానాల అమలుకు ఉద్దేశించిన స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ శిక్షణలో తెలంగాణ దేవాదాయ శాఖ దేశంలోనే ఉన్నత స్థానంలో నిలుస్తుందని నమ్మకం ఉందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్రంలో మైనారిటీ విద్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజరుద్దీన్, మహబూబ్నగర్ జిల్లా బోయపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పాఠశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో మిషన్ వత్సల్య సక్షమ అంగన్వాడీ కార్యక్రమాలపై నిన్న నిర్వహించిన రాష్ట్రస్థాయి సమీక్షకు కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసర అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:03.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సంగీతం అంటే కేవలం కొన్ని పాటలు ట్యూన్లు మాత్రమే కాదు, లాంగ్వేజ్ లేకపోయినా గుండెల్ని కదిలించే ఒకే ఒక్క మ్యాజిక్ సంగీతం. మన ఆనందంలో ఉన్నా బాధలో ఉన్నా ఎవరినైనా మిస్ అవుతున్నా లేకపోతే ట్రాఫిక్లో ఉన్నా ఒంటరిగా ఉన్నా మనకి తోడుండే ది వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ మ్యూజిక్. గుర్తు చేసుకోలేకుండా ఉండలేం కదా అసలు, మరెందుకు ఆలస్యం? సండే స్పెషల్ గుర్తుకొస్తున్నాయి, వినేద్దామా?

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గదీసం.

0: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: స్టూడీ క్లాక్ లో సమయం 11:10:50 అవుతుంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. ఇవాళ జూన్ 21 అంటే వరల్డ్ మ్యూజిక్ డే. మన లైఫ్లో ప్రతి జ్ఞాపకానికి వెనుక ఓ సాంగ్ దాగి ఉంటుంది. ముఖ్యంగా 80s 90s నాటి పాటలు, అబ్బా అసలు ఎన్ని అవి పాటల హృదయవీణలో మోగిన మీటల అద్భుతాలనే మాట చిన్నదవుతుందేమో కదా. మరి అలాంటి పాటల కోసం వింటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. 1980లో

0: ఆన్లైన్లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. 1980లో వచ్చిన మూవీస్లో లలిత ప్రియ కమలం అంటూ రుద్రవీణలో క్లాసికల్ టచ్తో గుండెల్ని కదిలించిన సంగీతం. టెక్నాలజీ అంతగా డెవలప్ లేని ఆ కాలంలో నచ్చిన పాట కోసం ఎదురుచూసిన ఆ క్షణాలు మరొకసారి గుర్తు చేసుకుందామా?

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

స్టూడియో క్లాక్ లో సమయం 11:23:46 అవుతుంది. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. సంగీత నేపథ్యంలో తెలుగు సినిమాలు చాలానే వచ్చాయి. స్వాతికిరణం సినిమా ఆద్యాంతం సంగీతంతో ముడిపడి ఉంటుంది. ఆ సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది లెజెండరీ సింగర్ వాణి జయరాం గారు. ఆవిడ పాడిన ఈ పాట మన కోసం.

0: బర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈకే వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈలో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: లెవెన్ 11:31:52 అవుతుంది స్టూడియో క్లాక్లో. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. చక్రవర్తి గారి సంగీతంలో చిరంజీవి విజయశాంతి నటించిన సినిమా పసివాడి ప్రాణం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన చక్కని చుక్కల అంటూ వస్తున్న ఈ డాన్స్ నంబర్ వినాల్సిందే కాదు, డాన్స్ చేయాల్సిందే.

0: నిజంగా ఎంత అద్భుతమైన గాత్రం గానం కదా.
1: ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్కి వెళ్తున్నారు
2: సార్? ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూ

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. 90s మ్యూజిక్ రెవల్యూషన్, ఏఆర్ రెహమాన్, కీరవాణి, రాజ్కోటి, వాళ్ళ హవా మామూలుగా లేదు. అయినా నాకన్నా మీకే బాగా తెలుసు అనుకోండి. గుర్తుంచుకోండి ఒకసారి, గులాబీ సినిమాలో ఈ వేళ్లలో నీవు అనే పాటని పాడుతుంటే ప్రేమికులంతా ఎంతలా ఫీల్ అయ్యేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ 90s మెలోడీస్ ఇప్పటికీ మనందరి ఫోన్ ప్లేలిస్ట్లో టాప్లో ఉంటాయి కదా, కరెక్టేనా కాదా? మరి అందుకే ఎలాంటి పాటల లిస్టులో వస్తున్న ఈ సూపర్ హిట్ నెంబర్ చైతన్య సినిమా నుండి ఎస్పి బాలుగారు పాడిన ఓహో లైలా ఓ చారు శీల అంటూ మా అందరి కోసం వచ్చేస్తోంది. స్టేడియం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: 11:45 and 45 seconds అవుతుంది స్టూడియో క్లాక్ లో. ఎగ్జాక్ట్ గా గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. ప్రేమికుడు సినిమా అనగానే గుర్తొచ్చేది ఏఆర్ రహమాన్ గారి సంగీతం, ప్రభుదేవ గారి డాన్స్, ఇంకా అసలు ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అని చెప్పాలి ఆ సినిమాలో. మరి అందులో ముక్కాల ముకాబలు అనే సాంగ్కి అయితే డాన్స్ ఉంటుంది. అప్ప ఇప్పటికీ భారత్లల్లో అవసరం వచ్చినప్పుడల్లా, అంటే ఎప్పుడైనా డాన్స్ చేయాలన్నప్పుడు ఇంకా ప్రభుదేవలాగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కొందరు, ఆయన ఇమిటేట్ చేస్తూ ఉంటారు కొందరు, ఎగ్జాక్ట్గా చేసేవాళ్ళు కొందరు. మరి ఆ సినిమాలో ఊర్వశి ఊర్వశి అంటూ ఏఆర్ రహమాన్ అండ్ సురేష్ పీటర్స్ పాడిన ఈ బ్యూటిఫుల్ నెంబర్ మనందరి కోసం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

తరువాతి పాట నరసింహ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోరస్ పాడిన చుట్టి చుట్టి వచ్చావనే ఈ పాటను కూడా విందాం. గుర్తుకొస్తున్నాయిలో

ఇలాంటి ఎవర్గ్రీన్ సాంగ్స్ని మనకు అందించిన మ్యూజిషియన్స్కి థ్యాంక్స్ చెప్తూ వన్స్ అగైన్ హ్యాపీ వరల్డ్ మ్యూజిక్ డే. సో నాకు తెలిసి ఇప్పుడు మీరు విన్న ఈ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ని కళ్ళు మూసుకొని వినేసి ఉంటారు కదా, ఐ మీన్ ఫీల్తో వినేసి ఉంటారు అనుకుంటున్నాను. మరి ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12 గంటలు. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:05.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మన జీవితంలో చైతన్యం స్ఫూర్తి నింపే అంశాలు మన చుట్టూనే ఉంటాయి. వాటిని తెలుసుకుంటే మన జీవితం రంగులమయమవుతుంది. జూన్ 21 వరల్డ్ మ్యూజిక్ డేతో పాటు ఇంకొక వండర్ఫుల్ డే, అదే ఇంటర్నేషనల్ యోగా డే. సో ఈరోజు మన షోలో హెల్త్ అండ్ పీస్ గురించి అలా అలా మాట్లాడుకుందాం.

సూపర్ హిట్ ఎనర్జెటిక్ ట్రాక్ విన్నాం కదా. మరి అలా ఎనర్జెటిక్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే చెప్తాను దాని గురించే ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో. యోగా అనగానే చాలామంది ఏమనుకుంటారంటే బాడీని వింత వింత షేప్స్లో తిప్పడం లేదా గంటల తరబడి కళ్ళు మూసుకొని కూర్చోడం అనుకుంటారు. కానీ నిజంగా అది కాదనే విషయం వాళ్ళకు కూడా తెలిసేమో. యోగా అంటే శ్వాసకి, శరీరానికి, మనస్సుకి మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ కనెక్షన్. ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్, ఇట్స్ ఎ వే ఆఫ్ లివింగ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: 12:23:29 అవుతుంది. చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆర్జి రంజిత్. మరి ఇంతకీ మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే, ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా. అయితే మన థాట్స్ అన్నీ రేసింగ్ కార్స్లా ఉరుకుతున్న ఈ బిజీ లైఫ్లో మనసుని కాసేపు ప్రశాంతంగా ఒకే చోట నిలబెట్టే అద్భుతమైన పవర్ హౌస్ యోగా. మన బాడీ ఫ్లెక్సిబిలిటీని పెంచడమే కాదండో, మెంటల్ స్ట్రెస్ని డిలీట్ చేసే పవర్ టూల్ ఇది. మరి ఈ యోగా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ విషయాలు తెలుసుకుందామా ఈ పాట తర్వాత. కథలో రాజకుమారి అంటూ వచ్చేస్తుంది ఈ పాట. ఏ సినిమాలో మీ అందరికి తెలిసే ఉంటుంది.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు కదా, యోగా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టూడియో క్లాక్లో సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపు ఏ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులలో తలపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రేలను ఈరోజు నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. నౌకా నిర్మాణ రంగంలో భారత్ ఒక కొత్త దార్శనికతో ముందుకు సాగడం ప్రారంభించిందని అన్నారు. నావికాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన ఈ నౌకలు పోరాట కార్యకలాపాలు, హైడ్రోగ్రాఫిక్ సర్వే, జలాంతర్గామి నిరోధక యుద్ధ సామర్థ్యాలను బలం

0: ప్రతం చేయడానికి ఉద్దేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక విధానపరమైన సంస్కరణలు చేపట్టిందన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్లను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు ఆయన తెలియజేశారు.
1: भारत आज अपने पूरे मैरिटाइम इकोसिस्टम को सशक्त बना रहा है. इसलिए आज भारत अपने बंदरगाहों का आधुनिकीकरण कर रहा है, नई क्षमता तैयार कर रहा है, नई कनेक्टिविटी बना रहा है, नदी जलमार्गों का विस्तार कर रहा है, मल्टी मॉडल लॉजिस्टिक नेटवर्क विकसित कर रहा है. सागरमाला जैसे अभियान इसी व्यापक सोच का हिस्सा है.
0: ఈ యుద్ద నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారత భవిష్యత్తుకు సంకేతమన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ సముద్ర రంగంలో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ప్రభుత్వం అభివృద్ధి చెందిన భారత్కు దీన్ని చోదక శక్తిగా భావిస్తోందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో రక్షణ రంగం ఉత్పత్తి వేగంగా వృద్ధి చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. 2014 వరకు భారతదేశం దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయగా ఈరోజు ఆ సంఖ్య దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
1: 2014 तक देश का कुल डिफेंस प्रोडक्शन 40,000 करोड़ रुपए के आसपास था. आज यह बढ़कर लगभग 1,80,000 करोड़ रुपए तक पहुंच गया है. और साथियों, एक तरफ देश में रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है.
0: ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన ఐఎన్ఎస్ దూనగిరి స్టెల్త్ ఫ్రిగేట్ నౌక బ్రహ్మోస్ కృషిపణులు మధ్యశ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థలతో సన్నద్ధమైంది. ఐఎన్ఎస్ సంశోధక్ తీర ప్రాంతంలో లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ కార్యకలాపాల కోసం రూపొందించిన ఒక సర్వే నౌక కాగా, ఐఎన్ఎస్ అగ్రయ్ అనేది తీర ప్రాంత రక్షణ కోసం టార్పెడోలు, రాకెట్ లాంచర్లు, సోనార్ వ్యవస్థలతో కూడిన జలాంతర్గామి నిరోధక యుద్ద నౌక. ఈ నౌకల్లో 75% పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించారని, దీని నిర్మాణంలో 200 పైగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయని, ఇది భారత దేశీయ నౌక నిర్మాణ పరిశ్రమ వృద్ధిని తెలియజేస్తుందని భారత నౌకాదళం పేర్కొంది. ఈరోజు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ ఈ ఉదయం యోగా సాధనలో వేలాది మంది ప్రజలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగటి సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక పండుగ దినంగా మారిందని ఆయన అన్నారు. యోగాను నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దాన్ని మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు. భారత నాగరికత ప్రారంభంతోనే మొదలైందని విశ్వసించే యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంక్షేమానికి సంబంధించిన ఒక శాశ్వతమైన సాధన అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. యోగా గురించి ఒక వ్యవసాయంలో తన ఆలోచనలు పంచుకుంటూ, యోగా భారత్ ఆధ్యాత్మిక వివేకంలో పాతుకుపోయి శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఒక పురాతనమైన క్రమశిక్షణ అని ఉపరాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈవేళ జరుగుతుంది. దేశంలో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 22,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. పరీక్ష 2:00 నుంచి 5:00 వరకు

0: 15 నిమిషాల వరకు జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారుల బ్రిక్స్ సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు ప్రపంచం నేడెదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గే వారి వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గే వారిని ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ను స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమ అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపచేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవార్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని, ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి హెడ్గేవార్ కృషి చేశారని అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్లో పర్యటన కోసం బయలుదేరే ముందు ఇరాన్తో చర్చలు జరిగే పద్ధతిని అమెరికా ఏర్పాటు చేస్తుందని, పరమాణు అంశాలపై పురోగతి సాధించే అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇరాన్ నుంచి ఒక ప్రతినిధి బృందం కూడా స్విట్జర్లాండ్కి చేరుకుంది. అయితే లెబనాన్కు సంబంధించిన అంశాన్ని మొదట పరిష్కరించకుండా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ ప్రతినిధి బృందం హెచ్చరించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా తాము హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, పోరాటం ఆగకపోతే సాధించేది చాలా తక్కువని ఇరాన్ హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, 60 రోజుల్లోగా ఇరాన్తో తుది ఒప్పందం కుదరకపోతే కీలకమైన ఆ జలమార్గంలో అమెరికన్ టోల్ విధిస్తామని కొత్త ముప్పును తెరపైకి తీసుకొచ్చారు. ఈరోజు పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయాన్ని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 3 దేశాల ఏ జట్టు క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు భారత్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. రంగిరి డంబులా అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక ఏ జట్టు టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపు ఏ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత, శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులాలో తలపడుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:40:25.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

స్టూడియో క్లాంక్లో 12:41 దాటి టైం 58 సెకండ్స్ అవుతుంది. చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. చాలామంది యోగా అంటే రీసెంట్ ఇయర్స్లో వచ్చిన ఫిట్నెస్ ట్రెండ్ అనుకుంటారు, కానీ దీని హిస్టరీ వింటే మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే. యోగా అనేది నిన్న ఈరోజు వచ్చింది కాదు, దాదాపు 5000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో పుట్టింది. హిమాలయాల్లోని మన ఋషులు మునులు శారీరక మానసిక శక్తులను ఏకం చేయడానికి కనిపెట్టిన ఒక డివైన్ సైన్స్. ఆ తరువాత మహర్షి పతంజలి గారు దీన్ని యోగా సూత్రాలుగా క్రోడీకరించారు. అంటే ప్రపంచానికి మన భారతదేశం అందించిన మోస్ట్ ప్రీసియస్ గిఫ్ట్ ఈ యోగా.

0: శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం అంటారు. అంటే శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఉంటేనే మనం మన కర్తవ్యాన్ని నిర్వహించగలమంట. అందుకే కేవలం వ్యాయామం సరిపోదట, దానికి యోగా తోడైతే శరీరానికి క్రమశిక్షణ, ఉత్సాహం, ఇంకా చక్కటి నడవడిక అలవాటవుతుంది. సరే, అంతా బాగానే ఉంది, కానీ అసలు సరిగ్గా జూన్ 21నే ఎందుకు యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? దీని వెనుకున్న ఆ ఇంట్రెస్టింగ్ రీజన్ ఏంటో కూడా తెలుసుకుందాం ఈ పాట తర్వాత. చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్లో చిన్న పార్టే కానీ ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తిలో ఇంటర్నేషనల్ యోగా డే గురించి మాట్లాడుతున్నాం కదా. భూగోళ శాస్త్రం ప్రకారం జూన్ 21 అనేది సమ్మర్ సోల్స్టిస్, అంటే ఉత్తరార్ధ గోళంలో సంవత్సరంలోనే అతి పొడవైన రోజు. ఇవాళ సూర్యుడు భూమికి దగ్గరగా, చాలా దగ్గరగా ఉండి ఎక్కువసేపు వెలుతురునిచ్చే రోజు. ఇంకో రీజన్ ఏంటంటే, భారతీయ యోగా సాంప్రదాయం ప్రకారం శివుడు ఆదియోగిగా మారి తన మొదటి 7 శిష్యులైన సప్త ఋషులకు యోగా విజ్ఞానాన్ని అందించిన రోజుగా కూడా భావిస్తారన్నమాట. అందుకే మన దేశం

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: మరి అంత గొప్పదైన యోగా సాధన చేయడం వల్ల ఎన్నో ఫిజికల్ అండ్ మెంటల్ బెనిఫిట్స్ ఉన్నాయంట. ఏంటంటే నడు నొప్పి, వెన్ను నొప్పి, గుండె నొప్పి, ఇంకా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడం, ఇమ్యూనిటీ పెరగడం, బరువు అదుపులో ఉంచుకోవడం లాంటివి. ఇంకా వీటితో పాటు ఒత్తిడి, ఆందోళనల నుండి ఉపశమనం, బెటర్ స్లీప్, మెమొరీ పవర్ని మెరుగుపరుచుకోవడం, ఇంకా హ్యాపీ హార్మోన్స్ విడుదలై పాజిటివ్ మూడ్లో ఉండడం లాంటి బెనిఫిట్స్ సొంతం కావాలంటే ఈ బిజీ లైఫ్లో కేవలం 10 అంటే 15 నిమిషాలు యోగా కోసం స్పెండ్ చేద్దాం. హెల్తీ లైఫ్ని లీడ్ చేద్దాం.

0: కాయేన వాచా మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం, హెల్తీగా జీవిద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ డే టు ఆల్ ద లిజనర్స్.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాసనాలు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాసేపట్లో ప్రారంభం కానున్న నీట్ 2026 పరీక్షకు రాష్ట్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీతో చర్చించేందుకు సమయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు లేఖ రాశారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన ఉదయపు యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. శారీరక మానసిక ఆరోగ్యానికి

0: యోగా ఎంతగానో దోహదం చేస్తుందని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ఉదయం లోక్భవన్లో ప్రత్యేక యోగా వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధుల పర్యవేక్షణలో అందరూ కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్, వేగవంతమైన ప్రస్తుత జీవన శైలిలో ఎదురయ్యే మానసిక ఒత్తిడులను జయించడానికి యోగా ప్రతి ఒక్కరికి అంతర్గత ప్రశాంతతను, సానుకూల శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. దేశవ్యాప్తంగా కాసేపట్లో ప్రారంభం కానున్న నీట్ 2026 పరీక్షకు రాష్ట్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షలాది మంది అభ్యర్థులు హాజరవుతున్న ఈ ప్రతిష్టాత్మక పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా వందలాది కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 4 కేంద్రాల్లో 1128 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అలాగే జనగామ జిల్లాలోని 2 కేంద్రాల్లో 588 మంది అభ్యర్థులు హాజరవుతుండగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లోని సెంటర్లలో పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల అమలుపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓటేశారని, కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఇందిరాపార్కులో బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ప్రజలు యోగాలో పాల్గొంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.
1: మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు యోగా విన్యాసాలు భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా దాదాపు 200 దేశాలు యోగాను అభ్యసిస్తున్నారంటే ప్రపంచానికే పరిచయం చేసినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిజంగా మహనీయులు. మనస్సును శరీరాన్ని మిళితం చేసి మానసిక ఉల్లాసము, శారీరకమైన ఉత్తేజము యోగా ద్వారా వ్యక్తిగా మనం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది.
0: కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన నాగరికత వరమన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని యోగా భూమిగా గుర్తించాయని, ఇది కేవలం వ్యాయామం కాదని, శరీరాన్ని ఆత్మను ఏకం చేసే జీవన విధానమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో ఆయుష్ శాఖ నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
2: 2014 ఐక్యరాజ్యసమితి వేదికగా యోగా దినాన్ని ప్రకటించాలని చెప్పి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కోరినప్పుడు 90 రోజుల్లో 177 దేశాలు దీనికి మద్దతు తెలపడం చాలా గొప్ప విషయం. ఈ రోజు దాదాపు 190 పైగా దేశాలు 100 కోట్ల మంది యోగాను ఆచరిస్తారు, యోగాను పాటిస్తారు. యోగా మనం అందరం కూడా యోగాని ఎక్కడో పరిమితం కాకుండా ఆరోగ్యంగా ఉంటారంటే అందరం నిత్యం 1 గంట సమయం పాటు యోగాకు కేటాయించండి.
0: ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక యోగా అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఈరోజు ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఎల్లుండి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యెల్లో అలర్ట్ జారీ చేశారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, మానసిక ప్రశాంతతను, క్రమశిక్షణను ఇచ్చే ఒక గొప్ప జీవన విధానమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగులో నిర్వహించిన యోగా దినోత్సవం కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. యోగా కేవలం వ్యాయామం కాదని, మానసిక ప్రశాంతతకు మార్గమని, ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట యోగాకు

0: కేటాయించాలని మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ పిల్లల మర్రి ఇండోర్ స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకల్లో అరుణ పాల్గొన్నారు.
1: ఇంటర్నేషనల్ యోగా డేలో యూత్ తో పాటు మహిళలు పాల్గొన్నారు. రోజు రోజుకి కూడా యోగా యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను ప్రజల లోపల పెద్ద ఎత్తున అవగాహన కలుగుతుండడం, దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా రోజు వాళ్ళ దినచర్యలో భాగంగా యోగాని చేసుకోవడం మన మానసిక ఉల్లాసం కోసం గానీ మానసిక ఒత్తిడులను ఎదుర్కోవడానికి, ఫుడ్ హెల్త్ ను కూడా మెయింటైన్ చేయొచ్చు అనేది అందరూ గ్రహిస్తున్నటువంటి విషయం.
0: ఈరోజు గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ లో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా గురువు దేవేందర్ సాహ్వి ఆసనాలను చేయించగా డైరెక్టర్ కుల్దీప్ దీది, అంజలి సిస్టర్ రాజయోగా ధ్యాన ప్రాధాన్యతను వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆధ్యాత్మిక విద్యను ఉన్నత విద్యలో భాగం చేయాలని సూచించారు.
2: సో ఈ రోజు మనం కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనము ప్రపంచ

0: వాళ్ళ దినచర్యలో భాగంగా యోగాని చేసుకోవడం మన మానసిక ఉల్లాసం కోసం గాని మానసిక ఒత్తిడులను ఎదుర్కోవడానికి ఫుడ్ హెల్త్ ను కూడా మెయింటైన్ చేయొచ్చు అనేది అందరూ గ్రహిస్తున్నటువంటి విషయం.
1: ఈరోజు గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ లో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా గురువు దేవేందర్ సాహ్వి ఆసనాలను చేయించగా డైరెక్టర్ కుల్దీప్ దీది, అంజలి సిస్టర్ రాజయోగా ధ్యాన ప్రాధాన్యతను వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆధ్యాత్మిక విద్యను ఉన్నత విద్యలో భాగం చేయాలని సూచించారు.
2: సో ఈ రోజు మనం కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనము ప్రపంచానికి అందించినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే ఈ యొక్క యోగాను అంతర్జాతీయంగా చేయడం అన్నట్టు. ఇది 2014 లో మనము యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇండియా ప్రతిపాదనను అంగీకరించి ఈ రోజు 12th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తున్నాము.
1: అన్నమయ్య పీఠం అధ్యక్షులు శ్రీశ్రీ విజయశంకర స్వామి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వ్యసనానికి రాజయోగమే సరైన పరిష్కారమన్నారు. లవ్ యోగా వ్యవస్థాపకులు నాగేశ్వరరావు భగవద్గీతలోని యోగా సందేశాన్ని గుర్తు చేశారు. మెదక్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, ఆయుష్ అధికారి మోహన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
3: మనకి యోగా చేసిన తర్వాత ఒకటి పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, ప్రశాంతంగా డైలీ 10-15 మినిట్స్ కూడా చేస్తే సో ఫర్దర్ ఆలోచించడానికి మీ ప్లానింగ్ గురించి, మీ గోల్ కి ఎలా రీచ్ అవ్వాలి, ఎలా చేయాలి, మీ కెరియర్ లో ఎలా ముందుకు వెళ్ళాలి, అది చేయడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది.
1: నిర్మల్ పట్టణంలో అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిత్యం యోగా సాధనతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందని జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. జగిత్యాల ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో డాక్టర్ బి సత్యప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మినీ స్టేడియంలో యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా యువజన క్రీడల శాఖ ఎన్సీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసనాలు వేశారు. హన్మకొండ జేఎన్ఎస్ గ్రౌండ్స్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొని యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. చారిత్రక ఖిల్లా వరంగల్ ప్రాంగణంలో సుమారు 500 మందితో కలిసి కలెక్టర్ డాక్టర్ సత్యశారద యోగాసనాలు వేశారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నరేష్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 1:20:50.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

సో లేట్ చేయకుండా మొదటి ప్రశ్న ఏంటో చూద్దామా. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటామని మనందరికీ తెలుసు. అలాగే చైతన్య స్ఫూర్తిలో కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం కూడా. దానికి సంబంధించిన ఒక ప్రశ్న ఏంటంటే, యోగా అనే పదం ఏ సంస్కృత ధాతు నుండి వచ్చింది? ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిసినట్టయితే 0402324 0852 నెంబర్కి వాట్సాప్ పంపించండి. ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది. ఆ పాట తర్వాత చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తారో. ఆ కరెక్ట్ ఆన్సర్ అలాగే వాళ్ళ నేమ్స్ నేను రివీల్ చేస్తాను.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మా అభిమాన శ్రోతల అభిమాన కార్యక్రమం షో టైం. మిగతా టైంలో ఎక్కడున్నా ఈ టైంలో మొబైల్తో రెడీగా ఉండాల్సిందే, ఎందుకంటే ఇది షో టైం.

0: ఈ యోగా అనే పదం ఏ సంస్కృత ధాతువు నుండి వచ్చిందని, మరి దీన్ని కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, కొన్ని రాంగ్ ఆన్సర్స్ కూడా వస్తున్నాయి. మరి ఇప్పుడు కనుక మీరు ఇప్పుడే ఈ ప్రశ్న విన్నట్టయితే, ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిసినట్టయితే, మీరు చేయాల్సిందల్లా మీ మొబైల్ ఫోన్లో వాట్సాప్లో మీ ప్రశ్నకి అంటే ఆన్సర్ మీ పేరు ఊరు టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించండి. నేను డెఫినెట్గా ఇదిగో ఈ సాంగ్ తర్వాత ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో, ఆ కరెక్ట్ ఆన్సర్ పంపిన వాళ్ళ నేమ్స్ కూడా రివీల్ చేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: Let's go out, man. Your place or mine?

సూపర్హిట్ నెంబర్ విన్నాం కదా, ఆడువారి మాటలకు అద్దాలే వేర్లే సినిమా నుండి. స్టూడియో క్లాక్లో 1:33 అవుతుంది. షో టైంలో షో టైం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ కూడా అడగడం అయిపోయింది, ఆన్సర్లు కూడా వచ్చేసాయి. మరి ఆ కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ నేమ్స్ ఏంటో తెలుసుకుందామా. వాణి లింబాద్రి నందిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గజ్వేల్ నుండి చేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట, సిరిసిల్ల, జగిత్యాల మేడంపల్లి నుంచి ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి, ఇంకా ఇదే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప డిస్టిక్, బ్రహ్మయ్య కర్నూల్, శివాని ఉమేష్ తోట సైనిక్పురి, ఇంకా వెంకటేశం హేమలత నార్కెట్పల్లి నుండి, ఆర్ము నుంచి మేడిగా రాధ, జ్ఞానేశ్వర్ రూప, సుజిత, గద్వాల్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల డిస్టిక్ నుంచి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చింత శ్రీనివాస్ షాపల్లి, శ్రీరామ్ సూర్య, అంజలి నేవనంది నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా శ్రీరామ్ వెంకట నర్సయ్య నాగమణి, మురహర యశోద జానకి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరితో పాటు జాన్కంపేట్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి చిలక నారాయణ, అనసూయ యమున, ఇంకా కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ, ఇంకా ఇదే ఆన్సర్ని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సో ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పలేదు కదా, యూజ్, YUZ కానీ జే కానీ, యూజ్ అనే పదం నుండి ఈ యోగ అనే పదం వచ్చిందనమాట, ఆ సంస్కృత ధాతువు నుండి. మరి సెకండ్ ప్రశ్న ఏంటో తెలుసుకుందామా లేట్ చేయకుండా. అయితే రీసెంట్గా ఫినాన్షియల్ యాక్షన్ టేక్ ఫోర్స్, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనమాట, ఆ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన భారత అధికారి పేరేంటి? రీసెంట్గా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన భారత అధికారి పేరేంటి? ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిసినట్టయితే మీ ఆన్సర్ టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 0402324-0852 నెంబర్కి వాట్సాప్ పంపించండి. ఎప్పుడైతే హ్యాపీ డేస్ సినిమా నుండి రంజిత్ సునీత సారథి పాడిన సూపర్ హిట్ నెంబర్ మనకోసం.

0: కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045 0423240452 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: టుడే క్లాక్ లో 1:40:29 అవుతుంది. మీరు వింటున్నారు షో టైం విత్ మీ ఆర్ చిరంజీవి. సో మరి షో టైంలో మనం అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన భారత అధికారి పేరు ఏంటి అని. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్స్తో పాటు కొన్ని రాంగ్ కూడా వచ్చేస్తున్నాయి మనకి. మరి ఆ కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే మీరు చేయాల్సిందల్లా, మీ కరెక్ట్ ఆన్సర్ టైప్ చేసి మీ ఊరు పేరు టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించండి. రెడీగా ఉండండి, మీ ఆన్సర్ని నేను డెఫినెట్గా రివీల్ చేస్తాను. మరి రెడీ సినిమా నుండి ఇంకొక సాంగ్ అయితే రెడీగా ఉంది మన కోసం. రంజిత్ కల్పన పాడిన నిన్నే పెళ్ళాడుకుని అంటూ వచ్చేస్తోంది మన కోసం. స్టేడియం

రెడ్డి సినిమాలో సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, మరి షో టైంలో మరి నెక్స్ట్ మనం అడిగిన ప్రశ్నకి సమాధానాలు కరెక్ట్గా పంపించిన వాళ్ళ నేమ్స్ చదువుతామని చెప్పాను కదా. సో మరి మనం అడిగిన ప్రశ్న ఏంటంటే, రీసెంట్గా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన భారత అధికారి పేరేంటి అని. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు తోట ఉమేష్, తోట శివాని సైనిక్పురి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా హరీష్ కుమార్ ఓల్డ్ బోయిన్పల్లి నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాకతీయ పాష వరంగల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వెల్లుల్ల ఏంటిది జాప భూమేశ్వర్ వెల్లుల్ల నుంచి అని పంపించారు, ఆయన ఊరు పేరు నుంచి అనుకుంటాను.

ఓకే, ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు పూలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల డిస్టిక్ నుంచి. ఇంకా జోగులాంబ గద్వాల్ డిస్టిక్ నుండి కే ఆనందరావు, రూపాయి సుజిత కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరితో పాటు మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఇంకా గజ్వేల్ నుండి చీర్ల వెంకటేష్, సుగుణ రామ్ ప్రసాద్, అలాగే వీరితో పాటు కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప డిస్టిక్ నుంచి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామ్ సూర్య అంజలి న్యావనంది నుంచి కూడా. ఇంకా కాళ్ళ శ్రీనివాస్ కోదాడ, పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా సుప్రియ హొన్నాజీపేట్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, మహబూబ్ నగర్ డిస్టిక్ మూసాపేట్ నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, ఇంకా పెద్ద అంబర్పేట్ నుంచి గుండు అంబదాస్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ అంటున్నావు కానీ ఇంత కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే వివేక్ అగర్వాల్ గారు. సో కరెక్ట్ ఆన్సర్ ఇది. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఫైనల్ క్వశ్చన్ అనుకుంటా ఇవాళ షో టైంలో ఏంటంటే, మనం తప్పకుండా ఒక సినిమాకి సంబంధించింది అడుగుతుంటాం కదా, మరి ఇప్పుడు నేను సినిమాకి సంబంధించింది అడుగుతున్నాను కాదు, ప్లే చేయబోతున్నాను. ఈ సినిమా పాటలోని లిరిక్స్ మీకు విన్నట్టయితే, తెలిసినట్టయితే మీరు అది ఏ సినిమాలోదో నాకు రాసి పంపించండి. సో మరి ఇంతకీ ఆ బిట్ వినిపిస్తాను ఇప్పుడు నేను. ఇది అన్నమాట. సో మరి ఈ పాటలోని లిరిక్స్ కనుక మీకు తెలిసినట్టయితే అది ఏ సినిమాలో పాట నాకు మీరు పంపించవచ్చు. మరి మరొక్కసారి కూడా వినిపిస్తున్నాను అది. ఎస్, మరి పచ్చని పసిరిక నువ్వైతే పులి గడ్డే తినదా అనుదినము అనే ఈ లిరిక్ లైన్ ఏ సినిమాలో పాటది. సో మీ కనుక ఆ సినిమా పేరు, ఆ పాట కనుక తెలిసినట్టయితే మీ ఆన్సర్ని టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించండి. సూపర్.

సూపర్ ఎనర్జెటిక్ ట్రాక్ విన్నారు. అసలే సండే, ఇంకా మనందరికీ హాలిడే రైట్. స్టడీ క్లాక్లో 1:55 అవుతుంది టైం, మనక 5 మినిట్సే ఉంది. మరి మనం అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎస్ ఇదే పాటని లిరిక్ ఏ సినిమాలోది, ఏ పాటలోది అని అడిగాము. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ పంపించారు లతా పోచారం నుండి, హరీష్ కుమార్ ఓల్డ్ బోయిన్పల్లి నుంచి, సంజీవ్ నిజామాబాద్, ఇంకా శైలజ కూకట్పల్లి, శివాని ఉమేష్, ఇంకా వరంగల్ కాశీబుగ్గ నుండి శివాజీ, కాకతీయ పాష వరంగల్ నుంచి, అనురాధ బొబ్బిలి నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్, భాను మియాపూర్, అల్లాపురం ఎల్కుర్తి హవేలి నుంచి రాజు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి, సీను రాపూర్ నుంచి, ఇంకా వీళ్ళు పాట కూడా పెట్టారనమాట ఈ సినిమాలో, రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ గారు ఉంటారని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల డిస్టిక్ నుంచి, ఇంకా బోడుప్పల్ నుంచి కృష్ణగీత కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. శ్రీరామ్ సూర్య అంజలి న్యావనంది నుంచి, జాప భూమేశ్వర్, ఇంకా పోలేపల్లి శ్రీనివాస్ రాజనపేట సిరిసిల్ల నుండి, అనిత గజ్వేల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఇంకా జయరామ్ మణుగూరు నుంచి, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు, ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా జగిత్యాల మేడంపల్లి నుంచి ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా పోలు శివదాసరెడ్డి వారి కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి. సో మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, రోబో సినిమాలో మనకి కిలిమంజారో అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్లో ఒక లైన్ అనమాట ఇది. సో ఆ లైన్ ఏంటంటే, చాలా బాగుంది కదా ఈ లైన్. సో ఇది ఇవాల్టి షో టైం, హోప్ యు ఎంజాయ్డ్ అలాట్ అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించి అలాగే ఆన్సర్స్ పంపించడానికి ట్రై చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది కుర్రాడు సినిమా నుండి, కార్తిక్ పాడిన ఏమంటావే, ఇది కూడా బాగుంటుంది, ఎంజాయ్ చేయండి, స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:15:50.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎందరో మహిళలకు ప్రేరణనిచ్చి మరెందరిలోనో స్ఫూర్తి నింపిన ఒక స్త్రీమూర్తి గురించి మాట్లాడుకుందాం ఇవాల్టి శక్తిశీలి కార్యక్రమంలో.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. చలికాలంలో మంచు దట్టంగా ఉన్నప్పుడు ఎదురుగా ఎవరున్నారో కూడా గుర్తించలేం. మరి ఆకాశం నుండి భూమిపైకి దిగే విమానాల పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? కానీ ఒక మహిళ ఆలోచించడమే కాదు, దశాబ్దాల పాటు శోధించి దానికి అద్భుతమైన పరిష్కారం సాధించారు. ఎవరా మహిళ అని తెలుసుకోవాలనుందా? తప్పకుండా చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. శోధన మరియు సాధన వెనుక ఎన్నో ప్రయోగాలు చేశారు ఆమె. దాని ఫలితంగానే భారతదేశంలోని చాలా విమానాశ్రయాల్లో ఇప్పుడు విమానాలు చాలా సేఫ్గా ల్యాండ్ అవుతున్నాయి. ఈ కృషికి గుర్తింపుగా 2026 సంవత్సరానికి ఆమెను పద్మశ్రీ పురస్కారం కూడా వరించేలా చేసింది. ఇంతకీ ఆవిడెవరంటే కర్ణాటకకు చెందిన డాక్టర్ శుభా వెంకటేశ అయ్యంగర్. ఆవిడ జీవిత విశేషాలేంటో ఇవాళ శక్తిశీలిలో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: టూ 35:36 అవుతుంది స్టూడీ క్లాక్లో. శక్తిశీలి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. డాక్టర్ శుభా వెంకటేష అయ్యంగర్ వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. ఆమె తల్లిదండ్రులకి 9వ సంతానం అయితే అందులో శుభ చిన్నమ్మాయి. ఆడపిల్లలు సైన్స్ సబ్జెక్టులోకి అడుగు పెట్టాలనే ఆలోచన కూడా చేయని కాలంలోనే ఆమె ఈ రంగం మీద పరిశోధనలు ప్రయోగాలు చేయాలని ఇష్టం పెంచుకున్నారు. బెంగళూరులోని సెంట్రల్ కాలేజ్లో బీఎస్సీ హానర్స్లో, ఆ తర్వాత ఎంఎస్సీ చదివారు, టాపర్ కూడా అయ్యారు శుభ అయ్యంగర్. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీల్ వింటున్నారు. శుభ అయ్యంగారి గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. శుభ గారి నాన్నగారు కూడా ఆడపిల్లలు ఉన్నత విద్యను చదవాలని కోరుకునేవారట, కానీ దురదృష్టవశాత్తు శుభ ఎంఎస్సీ చదివేటప్పుడే ఆయన మరణించారు. తండ్రి కోరిక ఎలాగైనా నెరవేర్చాలని ఒకవైపు, ఉద్యోగం చేస్తూనే మరోవైపు పిహెచ్డి కూడా పూర్తి చేశారు శుభ.

0: ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు
1: సార్? ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడే క్లాక్లో 2:47:30 అవుతుంది. 1974 ఫిజిక్స్లో పట్టా పొందిన వెంటనే ఆమె సిఎస్ఐఆర్ NAL అంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్లో చేరారు. అందులోనే వివిధ హోదాల్లో సుమారు 40 ఏళ్లకు పైగా సేవలందించి డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్గా పదవీ విరమణ చేశారు. అక్కడ ఆమె నేతృత్వంలో రూపొందించబడిన దృష్టి ట్రాన్స్మిస్సోమీటర్ భారతదేశం అభివృద్ధి చేసిన తొలి స్వదేశీ రన్వే విజిబిలిటీ కొలిచే పరికం అన్నమాట. మరి దాని గురించి మరిన్ని విషయాలు తెలుసు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలిలో శుభాయంగర్ గారి గురించి మాట్లాడుతున్నాం. దృష్టి భారతదేశంలో విమానాలు సురక్షితంగా ఎగరడానికి, ల్యాండ్ అవ్వడానికి సహాయపడుతుంది. రిటైర్ అయినా కూడా నేషనల్ ఏరోస్పేస్ లెబొరేటరీస్కి కన్సల్టెంట్గా పనిచేస్తూ కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి, అనుకున్నది పూర్తి చేయాలనే తపన తనని నడిపిస్తున్నాయంటారు శుభా.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: దృష్టి, మంచు, భారీ వర్షాలున్నప్పుడు విమానాల ల్యాండింగ్, టేకాఫ్ చేసేటప్పుడు రన్వే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో కొలిచే పరికరం అన్నమాట. ఈ దృష్టిని డెవలప్ చేశారు శుభ. ఇంతకుముందు ఫిన్లాండ్ అండ్ ఆస్ట్రేలియా నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది, ఇంకా చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చేదన్నమాట. మెయింటెనెన్స్, రిపేర్

0: కష్టమే. ఈ దృష్టి పరికరం పొగ, మంచు, వర్షం, ధూళి లాంటి ప్రతికూల పరిస్థితుల్లో రన్వే వ్యూ డిస్టెన్స్ని ఖచ్చితంగా కొలిచి పైలట్స్కి సమాచారం ఇస్తుంది. దీనివల్ల విమానాలు, ముఖ్యంగా మన నార్త్ ఇండియా ఉంటుంది కదా, అందులో వింటర్ వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి ప్లేసెస్లో సేఫ్గా ల్యాండ్ అండ్ టేక్ ఆఫ్ చేయగలుగుతున్నాయి. లక్నో, ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో 10కి పైనే ఈ దృష్టి ఎక్విప్మెంట్స్ని అమర్చారంట. లక్షలాది మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేయడం, విమానయాన రంగంలో భద్రతను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు. స్త్రీలలో దాగి ఉన్న శక్తిశీలి రూపానికి డాక్టర్ శుభ వెంకటేశ అయ్యంగర్ ఒక గొప్ప నిదర్శనం. ఇది ఇవాల్టి శక్తిశీలి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఓ కాశీవాసి రావయ్య నాటకం. రచన శ్రీ పిటి మాధవ్ గారు. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణ మూర్తి గారు. వినండి నాటకం ఓ కాశీవాసి రావయ్య.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించు ఓ కాశీవాసి రావయ్య నాటకం. రచన శ్రీ పిటి మాధవ్. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి.

0: చూస్తున్నావు సమే
1: ఎక్కడో మూలమ్మా, నీకేటొచ్చి తలా పాటలు పాడుతున్నావు? పొద్దుటే మందుగాని వేసేసినావు ఏంటి? పాపం జీవితంలో ఎంతో అలసిపోయి సమాధుల్లో హాయిగా పడుకున్నారు ఆలు, లేగిసి వెళ్ళిపోగలరు. ఏటాలని ఎక్కడ కూడా బతకనివ్వవా? నీ పాటలతో మళ్ళీ సంపెత్తవా? అన్నన్న నాకైతే ఎలాగే తప్పటం లేదు, వాళ్ళకెందుకి కర్మ?
0: అలాగే ఇప్పుడు అలాగే ఉంటది. అదే మనం పెళ్ళైన కొత్తలో అయితే నానేం పాడినా అచ్చు ఘంటసాల గారిలో ఉందని తెగ మురిసిపోయేదని మర్చిపోయాబెట్టే.
1: జీవితాంతం ఒకే అబద్ధం చెప్పి ఎంత

0: అంతకని కాదు, ఎంతకని ఈ నీ నీకు బోర్ కొట్టలేదేమో గాని చెప్పి చెప్పి నాకు తెగ బోర్ కొట్టిసిన. నీ పాట వింటే చాలు, నాకేదో రైల్లో ప్రయాణం చేసినట్టుగా ఉంటది.
1: ఏట మాట
0: ఏటేటి? ఎక్కడో దూరాన కూసున్నావు, ఎక్కడి మాటల రాతలు రాస్తున్నావని రైల్లో ముష్టోలు అడుకుంటారు చూడు, అలాగుండదు.
1: మళ్ళీ అదే మాట చేసి
0: పని పాట లేకపోతే సరి, పని పాట లేనోడు దేవుణ్ణి నిందిస్తాడంట, పనున్నోడు దేవుణ్ణి మరిసిపోతాడంట, అలాగున్నది నీ వ్యవహారం.
1: పని లేకే కదే పాటలు ప్రాక్టీస్ చేస్తాడు. రేపు రాములూరు గుళ్ళో కచేరీకి పనికొస్తాయని ఇంతకే ఏటే నొకాలో ఊళ్ళో సంగతులేటి.
0: లాయర్ గారు భార్య నూతులో పడిపోయిందట.
1: మరి పైకి తినేదా?
0: రేపుటికి వాయిదా వేసేసారు.
1: ఏంటి పెళ్ళ నూతులో ఉన్నా వాయిదా తీసుకురా?
0: లాయర్ కదా మరి.
1: సర్లే అది ఆయనకి అలవాటేమో గానే ఏట నూకాలో ఇవాళ ఎవరైనా పోటానికి సిద్ధంగా ఉన్నారేమో, పోయి చూసిరావే.
0: నేనున్నానయ్యా, నన్ను కాల్సి అయ్యా.
1: అంత కోపం దేనికే, 10 రోజులు బట్టి ఏ బేరం లేదు కాబట్టి చూసిరమ్మన్నాను. జనాలు ఇలా సావును చేయించేస్తే మరి మనం బతికేదట.
0: అది ఎవరు నిలిపమంటావు? పాడు జన్మని తెల్లారు లేతే చాలు ఎవరు పోతారా అని ఎదురు చూడమే.
1: మరి ఎవరైనా పోతేనే కదా మనం బతికేది, లేకపోతే మనం ఎలా బతుకుతాం చెప్పు.
0: అలాగనకపోతే ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదయ్యా, పోయి వాళ్ళ కోసం ఎదురు చూడకపోతే.
1: పిచ్చి మగమా, యుద్ధాలు వస్తాయనే మిలిటరీ, యుద్ధాలు వచ్చాక మిలిటరీ అనుకుంటే కంట్రీ ఏటైపోద్ది. పోయినోడి తెత్తారనే మనం ఇక్కడ ఉండేది, ఆయన తెచ్చాకే మనం అనుకుంటే శవం కులిపోదా? అయినా మనకు వచ్చిన పది ఇదే కదే.
0: ఒకళ్ళు పోతేనే గాని బతకలేని బతుకు మనకి ఎందుకయ్యా? అంతో ఇంతో మా అయ్యి ఇచ్చిన మడిసెక్కున్నది. భూములు ఎక్కువైపోయిన మహారాజులు భూమిని కౌలుకిస్తారట, బ్యాంకోళ్ళు అప్పులిస్తారు, ఇత్తనాలు ఫ్రీగా ఇస్తారు, హాయిగా వ్యవసాయం చేసుకుని బతుకుదాం.
1: అబ్బో ఏడు వ్యవసాయం చేసి బతికేద్దామనే, వ్యవసాయం చేసుకునే రైతులంతా మన కాడికొచ్చి బుగ్గైపోతుంటే తెలిసి వ్యవసాయం చేస్తానట్టవేటే ఎర్రిమోగమా. రైతు పండించే పంటకి దిగుబడి లేకపోవచ్చునేమో గాని మన పంటకు తిరుగునేదే. వరదొచ్చినా ఎండలు ముదిరిపోయినా మరి ఇక రోడ్డు మీద తిరిగే లారీలు కార్లు రైళ్లు ఇలా ఎందరో మనకు చేతి నిండా పని అప్పగిస్తుంటే చివరికి పుణ్యం కోసం గుడికెళ్ళినా ఏదే పుష్కరాలు వచ్చినా మన కాడికి వచ్చేస్తుంటే మనం ఎందుకే మరో పనిలోకి వెళ్ళిపోవటం? బొద్దు నేకపోతే సరి, కాకపోతే అప్పుడప్పుడు చిన్న గ్యాప్ వస్తా ఉంటది అంతే.
0: అంతేనా? అయితే జీవితాంతా ఇదే పని?
1: గుండె దైన్యం ఉన్నాడు చేసే పనే ఇది. కంపెనీలో జాబ్ ఎవడనే చేయగలడు, కానీ సుశానంలో మాత్రం దమ్మున్నాడే చేయగలడు. అసలు ఏటనుకుంటున్నావు? ఈ పని అంటే చివరికి కన్న కొడుకు పోయి కట్టుకున్న ఆడది కాటికి తీసుకొచ్చినా కరిగిపోకుండా కాల్చడానికి సిద్ధపడాలే హరిశ్చంద్ర మహారాజు నాగా. అందుకే నేను అంటాను ప్రతి శ్మశానంలోనూ శివయ్యతో పాటు హరిశ్చంద్ర మహారాజుకు గుడోటి కట్టాలని. ఆ గుడేదో నేను కట్టగానే గుడి కట్టడానికి 50 రూపాయలు నేను నీతోనే మొదలెట్ట.
0: నన్ను అడిగితే అడిగావు గాని ఇంకెవరినీ అడక్క. గుడి పేరు చెప్పి మోసం చేస్తున్నావని సీటింగ్ కేసెట్టి బొక్కలేసి గల
1: సిసి ఏ పని చేద్దామన్నా భయమే. అని ఓరు శుభం పలకదా?
0: అదిగో ఎవరో కారు మీద వచ్చినారు, ఇన్నే పిలుస్తున్నారు. ఏదో పెద్ద బేరంలాగున్నది, వెళ్ళి చూడు.
1: నువ్వెళ్ళు, నాన్ను చూసుకుంటానులే.
0: ఏడు చూసుకుంటా కదా, ఏడు చూసుకుంటావు, వచ్చిందల్లా తాగేస్తావు. ఈ నెలలో పిల్లోడికి పీజు కట్టా మరిసిపోనవా?
1: ఒకసారి నోకాలో మన పనికి చదువు ఎందుకే, పైగా కాన్వెంట్ చదువు ఒకటి.
0: ఏమయ్యోయ్, నా కొడుకు ఈ పని చెయ్యడయ్యా, నా కొడుకుని 10వ తరగతి వరకైనా నన్ను చదివిస్తాను. ఆడు ఇంగ్లీష్లోను హిందీలోను గడగడ గడగడ గడగడ గడగడ లాడించేయాలా, అప్పుడు నీకు దడదడదడదడదడదడలాడిపో.
1: నా గాని తిక్కరేగినదంటే ఆయన ఇప్పుడే చదువు మానిపించేస్తాను.
0: చదువు మానిపించేస్తావా? ఇదిగో ఇదిగో ఇదిగో నువ్వు ఆ పని చేసినావు అంటే నన్ను రైలు కింద బొర్రెట్టేస్తాను.
1: ఎట్టు బేగెళ్ళు, కాకినాడ ప్యాసింజర్ రెడీగా ఉంది నీకోసం.
0: ఏమి మా బుర్రకి ప్యాసింజర్ రైలే కానీ ఈ ఎక్స్ప్రెస్ పనికిరావేటి.

0: అదే ఎక్కువ.
1: సర్లే, అలాగే ఎడతాను కానీ ఉన్న ఒక గుంటని చదివించకపోతే ఎందుకయ్యా నీ బతుకు?
0: నీకేం పట్టిందే, ఇవాళ ఇలా తినేస్తున్నావు దయ్యూనాగా.
1: అంతేనయ్యా, అంతే. తాగిన మందు ఒళ్ళంతా తినేసినా కనబడదు కాని పెళ్ళాన్ని తినేస్తే మాత్రం తెగ కనిపించేస్తుంది. చివరికి నువ్వు తాగి తాగి ఆసుపత్రి పాలైపోతే చూసేది పెళ్ళమేనయ్యా. ఈ నిజం నువ్వు ఎప్పటికైనా తెలుసుకోక తప్పదు.
0: అయితే ఇప్పుడేటే, అయితే నాను ఇప్పుడు ఆసుపత్రి పాలవ్వాలా? నువ్వు మరో మాట మాట్లాడినావు అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్తావా వెళ్ళవా?
1: ఇదిగో ఇదిగో ఇదిగో, నన్ను ఇప్పుడే మా తమ్ముడికి ఫోన్ కొట్టేస్తాను. ఒరే ఒరే ఒరే తమ్ముడు, తమ్ముడు నానే రా నీ అప్ప నోకాల్ని. నువ్వు అర్జెంటుగా వచ్చి మీ బావుని బొక్కలో నేసియాల. ఏటి ట్రైనింగ్కి వెళ్ళావా? హోరే, నీ ట్రైనింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? నువ్వు ఇతగాని ఎప్పుడు లోపలేస్తావు? ఓరే అమ్మ, అంతవరకు నన్ను బతకనిచ్చిలేడ్రా. ఇదిగో ఆ పాప, ఏట నా తమ్ముడు పోలీసు, అది మర్చిపోక.
0: నీ తమ్ముడు కాకపోతే ఓం గార్డును పిలుచుకో. నాకేటి భయం? ఎవడైనా మన కాడికి రావాల్సిందే, మనం ఎవడికాడికి పో. అవతల కారులో పెద్ద మనిషి ఎయిటింగ్, నువ్వు ఎడతావా లేదా కర్ర?
2: ఎవరయ్యా? ఎవరిక్కడ?
0: రండి బాబు, రండి రండి. నాను నాన్న ఇక్కడ కాటు కాపర్నండి. నన్ను సారయ్య అంటారు బాబా.
2: నన్ను ఆనందరావు అంటారు.
0: అదేటి సార్, మీరు పెద్దోళ్ళు నాకు పేరు చెప్తున్నారు?
2: లేకపోతే నాకు పేరు లేదనుకుంటావు కదా.
0: ఏటి బాబు, మీ వాళ్ళు ఎవరైనా పోయారా? ఎక్కడ పోయినారు బాబు? ఇంట్లోనా ఆసుపత్రిలోనా జబ్బు చేసిపోయినారా? ఐస్పెట్లో పెట్టారా బాబు? ఎన్ని రోజులు ఉంచారు?
2: ఏమిటి ఇన్ని వివరాలు అవసరమా?
0: అవసరమే బాబు, దాన్ని బట్టే మరి ఎన్ని కర్రలు అవసరమో చెప్పగలను.
2: సరే, ఓ వ్యక్తి పూర్తిగా కాలడానికి ఎన్ని కర్రలు అవసరమో అన్ని సిద్ధం చెయ్యి.
0: అలాగే బాబు. బాబు అది మొత్తం 5,000 అవుద్ది బాబు.
2: 5,000? 6,000 తీసుకో.
0: ఇతగా ఆడెవరో మా అనుభవుల్లా ఉన్నాడు. చుట్టుపక్కల ఎవరు పోయినా సరే బండెడు కర్రలకు రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు. పైగా బేరాలు ఆడతారు, 100 కలుస్తావా 10 కలుస్తావా అని. అయ్యో, ఏటే ఆ డబ్బులను అలా లాగేసుకుంటున్నావు?
1: ఇవాళ నీ పంట పండిందిలే. ఇదిగో ఈ కర్రలకి ఇదిగో 500.
0: ఏటే ఇది?
1: నీకు ఇది సాలే, చేసుకో చేసుకో, పండగ చేసుకో. ఇదిగో అలా చూడక, కర్రలయ్యి నేను పేరుస్తానులే.
0: బాబు, మా ఆడ మనిషి నోకాలు బాబు, కాస్త స్పీడ్ ఎక్కువ.
1: దండాలయ్యా.
2: ఏమిటి, ఇద్దరు కలిసి కాలుస్తారా?
0: నాకెప్పుడైనా ఉంటో బాగోకపోతే
1: ఉత్తిదే బాబు, ఆడు తాగి పడిపోతే నాను కాలుస్తాను.
0: ఎంతకీ పోయింది ఎవరు బాబు?
2: నా స్నేహితుడు. కారులో గంధం చెక్కలు ఉన్నాయి, అవి కూడా కలుపు.
0: వచ్చే నోకాలో ఆ గంధం చెక్కలు అట్టరావే.
1: అలాగే అలాగే. పోయిన బాబు ఎవరో గొప్పోళ్ళాగున్నాడు. ఇదిగి ఇదిగో అట్టుకొచ్చేస్తాను అట్టుకొచ్చేస్తాను.
2: సరయ్యా, చెట్టు కట్టిన ఆ మూటలేంటి?
0: అయ్యా, అవి పోయిన వాళ్ళ తాలూకా అత్తికలు బాబు. ఆనక ఏ నదిలోనో గంగలోనో కలపడానికి ఎక్కడ మూటలు కట్టుకుపోతారు.
2: వాటిని చూస్తే నీకు అంత నవ్వొస్తుందా?
0: లేకపోతే ఏటి బాబు, పోయినోడు మీద నిజంగా అంత ప్రేమే ఉంటే అదేదో వాళ్ళిళ్ళకి తీసుకెళ్ళిపోయి ఏ పూజ గదిలోనో ఎట్టుకుని అట్నుంచి అటే నదికి తీసుకెళ్ళిపోవచ్చును కదా. అబ్బే, అవి ఇక్కడ కట్టిపోతారు. అవి ఇక్కడ వాటిని పెట్టలు కొట్టేస్తాయి, అవి కింద అడిపోతాయి. కొందరేమో అడావుడిగా వచ్చి ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకుపోతారు. మా ఇవి మా అమ్మవి కూడా ఆ మూటల్లోనే కట్టేశాను బాబు. పుణ్యాత్ములు పట్టుకుపోనారు. లేకపోతే నా వల్ల అవుతుందా బాబు కాశీ కట్టుకుపోవడం? అందుకే వాటిని చూసినప్పుడల్లా నాకు ఒకటే నవ్వొస్తుంది బాబు. బాబు, నన్ను పెద్ద చదువు చదువుకోలేదు, ఈ పద్ధతులు తెలవవు. ఏదో నాకు తోసిన చెప్పాను బాబు. బాబా, తప్పుగా మాట్లాడితే మన్నించండి బాబా.
2: పర్వాలేదు గాని, నువ్వు ఏ శాస్త్రాన్ని నమ్మవా?
0: నేను నమ్మను బాబా.
1: నేను నమ్మను బాబు. మనిషి మీద మనిషికి నమ్మకం లేకపోతేనే మూర్తాల మీద నమ్మకం పెట్టుకుంటారు. మూర్తాలే అంత

0: మంచివైతే పెళ్ళైన ఏడాదికే ఆడకూతుళ్ళు ఎందుకు శవాలై సమాధులవుతున్నారు? ఏట్రా అంటే కర్మ కర్మ కర్మ అంటారు బాబు. కర్మ అనుకుంటే కడుపు మంట సల్లారదు బాబు. వాళ్ళ సావుకి కారకులైన ఆ నలుగురిని తెచ్చి పోయిన వాళ్ళతో పాటు కాల్సెత్తే గానీ ఈ సావులు ఆగవు బాబు, ఆగవు.
1: అదంతే బాబు, అది అట్టగా మాట్లాడుతుంది. అది మాట్లాడితే వినాలనిపిస్తుంది, తిరగబడాలనిపిస్తుంది.
2: లేదు సారయ్యా, నిజం మాట్లాడింది. మీ వాళ్ళు ఎవరైనా అలా పోయారా?
1: మా వాళ్ళే పోనక్కర్లేదు బాబు. ఎవరు పోయినా అంతా తన వాళ్ళేనని అనుకుంటుంది మా నోకాలు.
2: అందరికీ అంత మంచి మనసు ఉండొద్దా సారయ్యా? దాన్నే ప్రేమతత్వం అంటారు. ఆ ప్రేమతత్వాన్ని శివతత్వం అని కూడా అంటారు. ఇంతకీ నువ్వెంతవరకు నమ్ముతావు?
1: నేను నమ్మను బాబు. మా అమ్మ పోయినప్పుడు సిద్ధాంతి గారు చెప్పినాడు, ఒరే సారయ్యా, మీ అమ్మ పోయిన గడియ మంచిది కాదురా, ఓ ఏడాది పాటు తలుపులు మూసేయాలని. ఆ గది తలుపులు తెరవకూడదని చెప్పినాడు బాబు. నాకు నవ్వు వచ్చింది. అసలు మా అమ్మ పోవడమే మంచిది కాదు. ఇక అందులో మంచేటి సెడ్డేటి, నేను ఆ గదిలోనే పడుకునేవాణ్ణి. అమ్మంటే ఓ నమ్మకం బాబు, అమ్ముంటే అదో దైన్యం బాబు. అదిగో ఆ అమ్మ పోయింది, ఈ అమ్మను అంపింది. దీనికి అన్నీ తెలుసు బాబు. నా ఆకలి తెలుసు, ఇంటికి ఎంతమంది వస్తే ఎంత బాగుండాలో తెలుసు, వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసు. నాకేటి తెలుసు బాబు, తినడం తెలుసు అంతే. నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను బాబు.
2: ఏమిటది?
1: దీనికంటే నాకు కాస్త ముందే పోవాలని.
2: మరి పెళ్ళా మీద అంత ప్రేమ ఉన్నవాడివి అన్ని మాటలు అంటామెందుకు? ఇందాక నేను కారులోంచి అంతా చూశానులే, నువ్వు కర్ర తీయటం, మీద కురకడం, కొట్టడం.
1: మరి మనకు పెళ్ళామే లోకు కదా బాబో, ఎవరినట్టు ఎవరు ఊరుకుంటారు? అదో ఎర్రిమోగం, ఎంత తిట్టినా కొట్టినా భరిస్తారు కానీ ఏటి అందు. నానంటే పేనం బాబు దానికే.
2: సారయ్యా, నీకు ఇక్కడ భయం అనిపించదా?
1: భయమా? నాకెందుకు బాబు? శివయ్య ఇక్కడ ఉండగా భయం ఎందుకు బాబు? పోయినోడు భయపడ్డు, భయం ఉన్నాడు బతికుండగా ఇటువైపు రాడు. అందుకే మా అయ్య అంటుండేవాడు బాబు, పోయినోడిని అందరూ శ్మశానంలో ఒగ్గేసి వెళ్ళిపోయినా శివయ్య తోడుగా నీడగా ఉంటాడని. శివయ్య తోడుండగా మరి నాకెందుకు బాబు భయం? లేకపోతే శవాన్ని ఎలా కలుస్తారు బాబు?
0: ఎలాంటి కబుర్లే నైనా చెప్తాడు బాబు, కానీ ఒక పాలి కాశీకి తీసుకెళ్ళమంటే మాత్రం తీసుకెళ్ళడు. ఊర్లో శివాలయం లేదా అంటాడు. మరి ఊర్లో ఏడు కొండలోటి గుడి ఉన్నది కదా, అందరూ తిరుపతికి ఎందుకు బాబు వెళ్తున్నారు? కాంతంత బాధపడేలాగ చెప్పండి బాబు.
1: ఏందో గోల బాబు, ఈ పిచ్చి మా అయ్యకి ఉండేది. ఒరే సారయ్యా, నేను బతికుండగా ఓ పాలి కాశీకి తీసుకెళ్ళరా, అక్కడ హరిశ్చంద్ర ఘాట్ చూడాలని ఉంది అని అడుగుతుండేవాడు బాబు. కాశీకి తీసుకెళ్ళడం నా వల్ల అవుతుందా బాబు? అసలే మా బతుకులు అంతంత మాత్రం.
0: మనకి ఇదే కాశీ గాని, నా పని అయిపోయింది, నన్ను ఇంటికి వెళ్తున్నాను. పిల్లోడు బండి నుంచి వచ్చేస్తాడు. ఇదిగో రాత్రికి
1: ఏటే
0: బొమ్మిడాలు పులుసు వండుతాను, ఎక్కువ తాగునాక నోటికి రుచి తెలీదు.
1: సాడేలే గాని అలాగే ఉండదు గాని. ఒకసారి నోకాలో ఆ డబ్బులు మాత్రం మిగల్చకపో అప్పుడు ఉంటది నీ పని.
0: డబ్బులు డబ్బులు డబ్బులు అని ఏటలా తినేస్తున్నావు? నేనేమన్నా మా పుట్టింటికి పంపించేస్తానన్నా ఏంటి? పిల్లోడు చదువు కోసమే కదా దాస్తున్నాను.
1: అది గది, దీనికి ఎవడో చెప్పాడు బాబు కోపంలోనే అందంగా ఉంటదని. అదిగో అప్పటి నుంచి నవ్వడం మానేసింది. ఆడు చెప్పింది అబద్ధమే అంటే నా మాట ఎందు?
0: ఆడెవడో చెప్పడం కాదయ్యా, నిన్ను కట్టుకుని కానించి నవ్వడం మర్చిపోయానన్న సంగతి చెప్పరాదా? ఆ బాబు నమ్ముతాడు. బాబు మీకు తెలిసిన మంచి పేడర్ అడ్రస్ ఇవ్వండి, మా ఆయనకి ఎడాకులు ఇచ్చేస్తాను.
1: ఇచ్చేస్తావు ఎడాకులు? ఏంటి మరి అలా ఆయన ఫ్రీగా ఆడి నుంచి ఇస్తావు?
0: అతగాడు పోయినప్పుడు ఫ్రీగా కాలుతానయ్యా. నీకెందుకు? ఓ పాలు కాశీకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను, కానీ కబుర్లు చెప్తాడు, కబుర్లు కబుర్లు ఎన్నైనా చెప్తాడు.
1: ఒకసారి నౌకాలో కాశీకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వదిలేయాలట. ఈసారి ఎలాగైనా కాశీకి తీసుకెళ్ళి నిన్ను ఒగ్గేస్తాను, అప్పుడు నాకు నీ నసుగుడు తగ్గుద్ది.
0: ఆ పని చేయి.

0: తేడా ఎరగడైపోద్ది. నాకు ఇద్ది అప్పలైనా తప్పుతే అక్కడ మాత్రం శవాలు ఉండవా, పాను ఉండదా? కాశీలో ఒగ్గెత్తాడంట, కాశీలో ఒగ్గెత్తాడు, కాశీలో.
1: అది సంగతే, మా ఆడదే పదో తరగతి దాకా చదివింది బాబు, అందుకే బాబు దానికి పొగరం.
2: సరయా, కాశీకి పెడతావా?
1: ఏటి బాబు, ఏటంటున్నారు?
2: అదే, నీ కొడుకుని మీ ఆవిడ్ని తీసుకుని కాశీకి వెళ్తావా?
1: నా వల్లే అట్టగవుతుంది బాబు. అదే
2: పర్వాలేదయ్యా, ఆ డబ్బు నేనిస్తాను, వెళ్ళి రండి. ఇదిగో ఈ 10,000 సరిపోతాయా?
1: బాబో, ఏటి బాబు, నాకేం మాట్లాడాలో తెలియటం లేదు బాబో. నాకంతా అయోమయంగా ఉంది, ఎంతెంతగా ఉంది.
2: ఇందులో వెంతే ఉంది సారయ్యా, డబ్బు లేక నువ్వు వెళ్ళలేకపోతున్నావు. డబ్బు ఉండి కూడా చాలామంది వెళ్ళలేరు. నా కారణంగా మీరెళ్ళిన తృప్తి నాకుంటుంది, అదైనా దక్కని. తీసుకో, తీసుకోవయ్యా, పర్వాలేదు. నీకున్న దాంట్లో కొంతైనా ఇతరులకు దానం ఇస్తే నువ్వు ధనవంతుడివి. ఇంకా ఏదో కావాలని కోరు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా డాడీ ఈ చిత్రం కోసం హరిహరన్ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

చిత్రసీమల తర్వాత పాట యానిమల్. ఈ చిత్రం కోసం సోను నిగమ్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో తర్వాత పాట రెబల్. ఈ చిత్రం కోసం కార్తీక్, ప్రియా, హిమేష్ మరియు దియా బృందం ఆలపించిన రామ జోగేశాస్త్రి గీతం, సంగీతం రాఘవ లారెన్స్.
2: అంకుల్ మనసు చాలా మంచిది, అక్కని బాగా చూసుకుంటారు.

5 నిమిషాలకు తెలుగులో వార్తలు, 7:15 బాల్ కామెంటరీ. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9 న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 తిరిగి బాల్ బై బాల్ కామెంటరీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 10:45 మధుర గీతాలు. 11:10 12 ప్రభుత్వ పాలన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమం ప్రసారమవుతుంది, 8:00 శాస్త్రీయ సంగీతం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటారు, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం వింటారు, 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం, ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీతం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం వింటారు, 7:45 వికసిత్ భారత్, 8:00 మనోరంజన్లో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం వింటారు, 9:00 న్యూస్ ఎయిట్ నైన్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీతం, 10:00 మధుర గీతాలు. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: త్వరగా కానీ ప్లీజ్ త్వరగా.
2: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
1: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
2: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
3: కానీ బ్యాంకింగ్ కాదు.
4: అయినా గానీ ఆర్బీఐ అంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్ళలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి.
3: సీనియర్ అందరికన్నా ముందు ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బలా
6: సై బాల్,
5: నడుగులో తామరా
6: సై బాల్,
5: బురద పుల్లా
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
8: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
2: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్
1: అన్ని అయిపోయాయి.
3: బడ్జెట్ రెడీ అయిందా?
1: 5,000 మిగిలాయి.
3: కొత్త చీర తీసుకుంటావా?
2: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి
3: వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
2: చెప్పవులే,
3: ఇక వెళ్ళమ్మా.
4: ఆర్బీఐ అంటోంది,
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను
7: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
8: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
7: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
8: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
7: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
8: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
7: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
8: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ
7: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
9: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:30 అవుతుంది. ఇప్పుడు ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా బాల్ బై బాల్ కామెంటరీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

కలర్ ఫోటో. ఈ చిత్రం కోసం కాలభైరవ మరియు అనురాగ్ కులకర్ణి ఆలపించిన కిట్టు విశాప్రగడ గీతం, సంగీతం కాలభైరవ.

అతడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం సంగీతం మండి శర్మ.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతా

0: జకార్తాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తారు. ఫిఫా ప్రపంచకప్లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వహించారు. పరీక్షకు ముందు నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించి అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షించింది. ఇందులో జామర్లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్స్ వంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. పరీక్ష సజావుగా, పారదర్శకంగా జరగడానికి పర్యవేక్షకులు, కోఆర్డినేటర్లు, పరిపాలన అధికారులు, పోలీసులతో పాటు 2,00,000కు పైగా సిబ్బందిని నియమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలు ఐఎన్ఎస్ దోనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం ఒక కొత్త దార్శనికతతో ముందుకు సాగడం ప్రారంభించిందన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పలు విధానపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, నిర్వహణను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు మోదీ తెలిపారు.
1: 2014 तक देश का कुल डिफेंस प्रोडक्शन 40,000 करोड़ रुपए के आसपास था. आज यह बढ़कर लगभग 1,80,000 करोड़ रुपए तक पहुंच गया है. और साथियों, एक तरफ देश में रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है.
0: ఈ యుద్ధ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారతదేశ భవిష్యత్తుకు సంకేతమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సముద్ర రంగం లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి వేగంగా వృద్ధి చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆమె బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, రాణి దుర్గావతి ధైర్య సాహసాలకు ప్రతీక అని, భారతీయ మహిళలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణ లక్ష్యం సమాజంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి అభివృద్ది ఫలాలు చేరినప్పుడే సాధ్యమవుతుందన్నారు. సమాజ అభివృద్ధికి విద్య అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మంగుబాయి పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్ హాజరయ్యారు. రాష్ట్రపతి రేపు కునోన్ నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తున్నారు. ఇంధన భద్రత, సుస్థిరత, ఇంధన లభ్యత, ఈక్విటీ, సాంకేతికత, ఆవిష్కరణలు అనే 3 అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. బ్రిక్స్కు చెందిన 11 సభ్యదేశాల ఇంధన మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ది, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తారు. ఈ సదస్సు గ్లోబల్ సౌత్ దేశాల

0: ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్కు ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. అలాగే సమగ్రత, సమానత్వం, సుస్థిరతతో కూడిన ప్రపంచ ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని తెలిపారు. అశ్విని వైష్ణవ్ జైపూర్లోని ఖతీపురా రైల్వే స్టేషన్ నుండి ఖతీపురా దర్భంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. అలాగే ఖతీపురాలో నిర్మించిన మెగా కోచింగ్ టెర్మినల్ను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పలు ప్రయాణికుల సౌకర్యాలను ప్రజలకు అంకితం చేస్తారు. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం ఉంటుందని, యోగా వల్ల అదిప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక దినంగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయసు వారికైనా పరిమితం కాదని పేర్కొన్నారు. యోగాను కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దానిని మన జీవితాల్లో ఒక భాగంగా చేసుకోవాలని ఆయన కోరారు.
1: యోగ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కలా సిఖాతా హై. యోగ హమే డూ యర్ డోంట్ సిఖాతా హై. ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హైన్ తో స్వాస్థ్య హమారా స్వభావ బన్ జాతా హై. సాథియో, యోగ కేవల్ హమారే శారీరిక్ స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా. యోగ మానసిక స్వాస్థ్య సే శారీరిక్ స్వాస్థ్య కా మార్గ్ దిఖాతా హై.
0: ఫీఫా ప్రపంచకప్లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. అమెరికాలోని అట్లాంటాలో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. మరొక గ్రూప్ జి పోర్లో బెల్జియం నేషనల్ ఫుట్బాల్ జట్టు ఇరాన్ నేషనల్ ఫుట్బాల్ జట్టుతో ఆడుతుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అసోం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. దీంతోపాటు మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: వరంగల్ కేంద్రం సమయం 7:15 వస్తుంది. ఇప్పుడు ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ బాల్ బై బాల్ కామెంటరీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

చిత్రసీమలో భద్ర ఈ చిత్రం కోసం రవివర్మ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తర్వాత పాట భలే భలే మగాడివై. ఈ చిత్రం కోసం సచిన్ వారియర్ ఆలపించిన రామజోగేశ శ్రీగీతం సంగీతం గోపి సుందర్.

తర్వాత పాట ఆచార్య. ఈ చిత్రం కోసం హారిక నారాయణ్, సాహితి జాగంటి ఆలపించిన రామ జోగేశాస్త్రి గీతం. సంగీతం మణిశర్మ.

బొమ్మరిల్లు ఈ చిత్రం నుండి భాస్కర భట్ల దేవిశ్రీ ప్రసాద్ ఆలపించిన భాస్కర భట్ల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: చందమామ ఈ చిత్రం నుండి ఆశా భోంస్లే మరియు కేఎం రాధాకృష్ణన్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం కేఎం రాధాకృష్ణన్.
1: ధీం ధన కధీం తగిట ధీం ధన కధీం.

తర్వాత పాట ఎంసీఏ. ఈ చిత్రం కోసం సాగర్ మరియు ప్రియా హేమేష్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ చిత్రం కోసం హరిహరన్ కౌసల్య ఆలపించిన కందికొండ గీతం, సంగీతం చక్రి.

నిన్ను కోరి ఈ చిత్రం కోసం కార్తిక్ మరియు చిన్మయి పాడిన పాట, గీత రచన రామ జోగేశాస్త్రి, సంగీతం గోపి సుందర్.

కంచి ఈ చిత్రం కోసం అభయ్ జోధ్పూర్కర్ మరియు శ్రేయా ఘోషల్ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం చిరాంతన్ భట్.

చిత్రసీమల తర్వాత పాట పెద్ది. ఈ చిత్రం కోసం మోహిత్ చౌహాన్ ఆలపించిన గీతం, గీత రచన బాలాజీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

కొత్త బంగారు లోకం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మిక్కిజె మేయర్.

రాజా సాబ్ ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా, విశాల్ మెహ్రా, శృతి రంజని ఆలపించిన కృష్ణకాంత్ గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఈ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం చేతన్ భరద్వాజ్.

శ్యామ్ సింగరాయ్ ఈ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం సంగీతం మిక్కీ జె మేయర్.

ది ఫ్యామిలీ స్టార్ ఈ చిత్రం కోసం కార్తీక్ మరియు మంగ్లీ పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం గోపి సుందర్.

సీతారామం ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన పాట, గీత రచన కృష్ణకాంత్, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

లక్కీ భాస్కర్ ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా, శ్వేతామోహన్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

గుంటూరు కారం ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా ఆలపించిన గీతం, గీత రచన రామ జోగేశాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.

ఫిదా ఈ చిత్రం కోసం మధుప్రియ రామ్కి ఆలపించిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం శక్తికాంత్ కార్తీక్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమలో ఇప్పుడు విన్నాం ఆపత్ బాంధవుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

మిర్చి ఈ చిత్రం కోసం విజయ్ ప్రకాష్ మరియు అనిత పాడిన పాట, గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీప్రసాద్.

గాంధీవం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర మరియు శ్రీకుమార్ ఆలపించిన వేటూరి గీతం సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమల తర్వాత పాట మిస్టర్ పర్ఫెక్ట్. ఈ చిత్రం కోసం టిప్పు ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

నీ స్నేహం ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

నువ్వు లేక నేను లేను ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్, కౌసల్య అలపించిన, కులశేఖర్ గీతం సంగీతం ఆర్పి పట్నాయక్.

నువ్వు వస్తావని ఈ చిత్రం కోసం రాజేష్ సుజాత పాడిన పాట, గీత రచన పోతుల రవికిరణ్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

రాజ్కుమార్. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

తోటరాముడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన దాశరథి, సంగీతం సత్యం.

పంతులమ్మ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి గీతం సంగీతం రాజన్ నాగేంద్ర.

పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు ఈ చిత్రం కోసం ఏఎం రాజా మరియు పి సుశీల పడిన దాశరథి గీతం, సంగీతం సత్యం.

0: నా కోసము
1: రామకు ప్రాణము శ్రీకృష్ణుడా,
0: కృష్ణుడి ప్రేమలు ఆభా

రావణుడే రాముడైతే ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం జీకే వెంకటేష్.

రోజులు మారాయి. ఈ చిత్రం కోసం ఘంటసాల జిక్కి మరియు ఎం కృష్ణమూర్తి ఆలపించిన కోసరాజు గీతం, సంగీతం మాస్టర్ వేణు.

సంసారం ఈ చిత్రం నుండి. ఘంటసాల పడిన సీనియర్ సముద్రాల గీతం, సంగీతం దక్షిణామూర్తి.

శాంతి నివాసం ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన జూనియర్ సముద్రాల గీతం సంగీతం ఘంటసాల.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్జ్పై మధుర గీతాలు వింటారు. ముందుగా సప్తపది ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన శ్రీ మంగు పండిట్ గీతం, సంగీతం కేవి మహాదేవన్.

తర్వాత పాట ధర్మాత్ముడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన గోపి, సంగీతం సత్యం.

మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 11:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో 12 సంవత్సరాల ప్రభుత్వ పాలన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 11:45 దాటి 20 సెకండ్లు. ఇంతటితో ఈ పూట మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంలో FMI 103.5 MHz పై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.